ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 730 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 5 తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 11:25 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం. ఇక ఈరోజు ఉదయం 6:10 భావనలో అన్వేషణ శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, ఉదయం 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేపసాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలందించే వివరాలు. ఉదయం 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం గురించిన వివరం, అలాగే ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటుంది పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం. 10:03 ఆంగ్ల కార్యక్రమంలో ఎడ్యుకేటర్స్ బియాండ్ ద బ్లాక్ బోర్డ్ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఎస్ రేఖారావు ఇంకా జయా చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది పరిచయకర్త నిహారా కానేటి గారు. ఈరోజు ఉదయం 11:25 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ద టీచర్ వి రిమెంబర్ ద లెసన్స్ వి క్యారీ అంజలి గారు అందించే కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక. 2:30 బాలానందం. ఈనాటి కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో కిసాన్ వాణి సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయం ఉంటుంది పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 సంవత్సరానికి గాను మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్

0: sporting hub. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఈనాటి కార్యక్రమంలో అన్వేషణ ఈ అంశం గురించి శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి ప్రసంగం విందాం.
2: జీవితాన్ని అర్థం చేసుకోవడం, దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించటం మనిషిలోనే ఉంటుంది. అదే అంతర్గత సంపద. ఎవరికి వారు వివేకంతో దాన్ని అన్వేషించుకోవాలని, పరిశోధించి భావాలు, సిద్ధాంతాలు ఎంతవరకు ప్రయోజనకరం అన్నది తెలుసుకోవాలంటాడు బుద్ధుడు. ప్రతి ఒక్కరూ లౌకిక ప్రపంచంలోనే జీవిస్తున్నారు, భౌతిక వనరులపైనే ఆధారపడుతున్నారు, వస్తు సంపదతోనే నడుస్తున్నదంతా. జీవితంలో లోటు కనిపించినప్పుడు, శూన్యంగా తోచినప్పుడు బాహ్యంలోనే వెతుక్కోవడం జరుగుతోంది. బతుకులు బావురుమంటున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆనందం కావాలి. అందరి అన్వేషణ, తాపత్రయం దాని గురించి అయినప్పుడు ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిన ముఖ్య విషయం ఈ భౌతిక సంపద స్థిరంగా చిరకాలం ఉండే సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? భౌతిక సంపద పట్ల ఆశలు పెంచుకుంటే అసంతృప్తికి గురికాక తప్పదు. తరిగిపోవడం, కరిగిపోవడం ఆ సంపద లక్షణం. ఎప్పుడూ ఏదో ఒక లోటు ఎక్కడో అక్కడ ఎదురవుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి తరగకుండా ఉండే భిన్నమైనది అంతర్గత సంపద. దానిమీదే దృష్టి నిలపాలంటుంది బౌద్ధం. దీనికి కాలపరిమితి లేదు. ఇది ఒక గొప్ప జలాశయం లాంటిది. కరుణ, వివేకం లాంటి అలౌకికమైన విలువలు ఎక్కడో కాకుండా మనిషిలోనే నిక్షిప్తమై ఉంటాయి. అది గుర్తించే అనుభవం, ఆలోచన లేకపోవడం చేత మనిషి పైపై వాటిపైనే దృష్టి సారిస్తాడు, మెరుగులకే లొంగిపోతాడు, శక్తియుక్తుల్ని ఆ వైపే ప్రయోగిస్తాడు, ఆ బాటనే తనబాటగా చేసుకుంటాడు. సమాచారం ఎక్కువైంది. అతి చిన్న విషయం దగ్గర నుంచి అంతరిక్షం దాకా ఎన్నో విషయాలు తెలుసనుకుంటున్న మనిషి తనలోకి తను చూసుకోలేకపోతున్నాడు. అశాంతితో, అనవసర ఆలోచనలతో బతుకుబండిని ఎలాగో అలా లాక్కెళ్ళిపోతున్నాడు. మనిషి జీవించాలంటే అత్యంత అవసరమైన గాలి, నీరు, నీడ, తిండి ఉంటే చాలు. ఈ అవసరాలు తీరిన తరువాత మనిషికి ఆలోచన పెరగాలి, ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్ళాలి. అప్పుడే అంతరంగంలో నిక్షిప్తమైన సంపద గురించి తెలుసుకుంటాడు. ఏ కాలమైనా స్థిరంగా ఉండే ఆ సంపదలను గుర్తించి మెలిగినప్పుడే జీవితం ధన్యమవుతుంది. తోటివారి జీవితాల్లోనూ వెలుగుపూలు పూయిస్తాడు. జీవితం అన్నాక ఎత్తుపల్లాలు తప్పవు. అంతర్గత సంపదైన సహనంతో ప్రపంచాన్ని చూస్తే గందరగోళ పరిస్థితులు ఎదురుకావు. క్లిష్ట సమస్యలు, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎటువంటి వారికైనా, ఎంతటి మేధావులకైనా మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు వివేకాన్ని తోడుంచుకోవాలి. మనిషి బాహ్యంగా ఎంత శుభ్రత కోరుకుంటాడో అంతరంగం విషయంలో కూడా అది పాటించాలి. ఎన్నో అనవసర ఆలోచనలు చెత్తలా పోగవుతూ ఉంటాయి. వ్యతిరేకార్థమైనవి, నిషేధించాల్సినవి, వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలన్న వివేకం అవసరం. బయట కనిపించే అనేక సమస్యలకు కారణం ఎక్కడో బయట వెతకాల్సిన పనిలేదు, లోపలే ఉంటుంది. బుడగ పైకి వెడుతోంది అంటే దాన్ని పైకి చేర్చే శక్తి లోపల పనిచేయించే గాలిది. మనిషి ముందు వెనకల గురించి కన్నా లోపల విషయాల గురించి పట్టించుకోవాలి, ధ్యాస పెట్టాలి. పెదవులపైన నవ్వు, మనసంతా ప్రశాంతత చోటు చేసుకున్నాయంటే లోపలి సాలెగూళ్ళు తొలగిపోయాయని అర్థం చేసుకోవాలి. అనుభవం అంటే మనిషికి ఏం జరిగిందని కాదు, జరిగినప్పుడు మనిషి ఎలా స్పందించాడు అన్నది ముఖ్యం. పరిస్థితులు కల్పించటం, పరీక్షలు పెట్టడం భగవంతుడి పరిధిలో ఉంటే అనుభవాలు సంపాదించటం, ఎప్పటికప్పుడు వివేకంతో నెగ్గుకు రావడం మనిషి బాధ్యత. ఎటువంటి కృషి లేకుండా పెరిగిపోయేది కలుపు. శ్రమను ధారపోస్తేగాని మొలకెత్తదు విత్తనం. వ్యతిరేకార్థక ఆలోచనలు కలుపు మొక్కల్లా ఎప్పుడూ చుట్టుముడుతుంటాయి. ప్రయోజనకర ఆలోచనల కోసం ప్రయత్నం జరగాలి.

మీరింతవరకు భావన కార్యక్రమంలో అన్వేషణ ఈ అంశం గురించి శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి. పొలం పనులు.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఇక కార్యక్రమంలోకి
5: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు. శాస్త్రవేత్తలు మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరము ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండు మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబి ప్లై, హన్స్ ప్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.

0: మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి. సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25 నుండి 35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు, 3 నుండి 4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగునీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు, ఇసుక, గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలంలో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన ఫర్నిచర్ కి వినియోగిస్తారు.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:00.

0: 45 నిమిషాలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: సమయం 6:45 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి

0: నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణాభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
1: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాల అన్నింటిలో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ
2: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
3: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత భారత్ అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
4: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానాలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

0: సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతీ. అద్య శిక్షక దివసావసరె స్వీయ సందేశె ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వ రాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మ జయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచమే దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్రనిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరే రాష్ట్రపతి పదాసీనా ముర్ముహు అద్య నవదిల్ల్యాం అష్టచత్వారింశత్ విద్యాలయీయ శిక్షకేభ్యః రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ ప్రదాస్యతి. చయనితాః అష్టచత్వారింశత్ శిక్షకాః సప్తవింశతి రాజ్యేభ్యః సప్త కేంద్రశాసిత ప్రదేశేభ్యః తథా షడ్ కేంద్ర ప్రశాసకీయ సంఘటనేభ్యః చ సంతి. రాష్ట్రపతిః ఉచ్చ శిక్షా సంస్థానేభ్యః పాలిటెక్నిక్ సంస్థానేభ్యశ్చ ఏకవింశతి శిక్షకాన్ సంకాయ సదస్యాన్ చ రాష్ట్రీయ పురస్కారైః సమ్మానయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్ది సమారోహే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ అస్మిన్నవసరే ఆయోజితాం సభాం చ సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య అంతర్గతం స్థితం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇది మహావిద్యాలయః భారతస్య ప్రముఖేషు ఉచ్చశిక్షా సంస్థానేషు అన్యతమః అస్తి. వాణిజ్యే అర్థశాస్త్రే ప్రబంధనే చ ఇదం ప్రతిష్ఠితం శిక్షాకేంద్రమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య తమిళనాడురాజ్యస్య చెన్నైనగరస్య ఏకదివసీయ యాత్రాయాం భవిష్యతి. స్వయాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ఐషమః ఇండియా వాల్వేస్ ఇత్యస్మిన్ కార్యక్రమె భాగం గ్రహీష్యతి. అయం హృదయస్య వాల్వ్ సంబద్ధానాం సంరచనాత్మకానాం చ రోగాణాం చికిత్సాయాః ఉన్నయనం ఉద్దిశ్య ఆయోజితః రాష్ట్రీయస్తరీయః శైక్షణిక సమాగమః అస్తి. సః చెన్నైనగరస్య గ్వెండి ప్రదేశే ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ ఇత్యస్య శుభారంభమపి కరిష్యతి. నవదెహల్యాం త్రిదివసీయః బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః అద్య ప్రారబ్ధః. అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ రాష్ట్రాణాం సర్వోచ్చ న్యాయాలయానాం ముఖ్య న్యాయాధీశాః వరిష్ఠ న్యాయాధీశైః సహ భాగం గృహణంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశः సూర్యకాంతః వివిధ దేశానాం న్యాయిక ప్రతినిధిభిః సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః పోలాండ్ దేశస్య రాజధాన్యాం వార్సో నగరె రాష్ట్రపతినా కారోల్ నావ్రోత్స్కీ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ మంత్రణాం అకరోత్. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ రణనీతిక సంధేః సమీక్షాం విధాయ వివిధ క్షేత్రేషు సహయోగం నూతన ఔన్నత్యం నేతుం అంగీకృతవంతౌ. మహిళా క్రికెట్ క్రీడాయాం భారతమద్య ఐషమః మహిళా ఏషియా చషక ప్రతిస్పర్ధాయాం దుబాయ్ అంతారాష్ట్రీయ క్రీడాంగణే పాకిస్తాన్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇయం హి స్పర్ధా భారతీయ సమయానుసారం రాత్రౌ అష్టవాదనే ప్రారప్స్యతే.

0: वार्ताः
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీపి నరేందర్.
2: వికారాబాద్ జిల్లాలో మై భారత్ యువత నమోదు కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల జిల్లా సలహా కమిటీ డీఎస్సీ, జిల్లా సమన్వయ కమిటీ డీఎస్సీ సమావేశాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువత నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దిశానిర్దేశం చేశారు. యువతను స్వచ్ఛంద సేవ, నాయకత్వ వికాసం, సామాజిక సేవ, దేశ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడమే మై భారత్ ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. జిల్లాలో నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ దీపక్ తివారీ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్, బసవరాజ్, గుట్టూర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా అభివృద్దిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచులదేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. విద్యారంగంలో మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి మండలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహర్ తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు మాట్లాడుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి ఎప్పటికీ మరవరాదని శాసనసభ స్పీకర్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్దిదారులు రాష్టంలో ఎక్కడున్నా ఏ రేషన్ షాప్ నుంచి అయినా సన్న బియ్యం పొందేలాగా స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ, గ్యాస్, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఇటీవల సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జిల్లా ఐడిఓసీ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వ కోసం సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని ఆయన కొనియాడారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని వికారాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ చెప్పారు. ఇటీవల ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ఐడిఓసీలో ఎంపీడీఓల సమావేశంలో దోమల ద్వారా వ్యాపించే డెంగూ, మలేరియా, చికున్గున్యా తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత్ర టైర్లు, కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ది పనుల పురోగతిని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27 కోట్ల రూపాయలతో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నామని, ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ది చేస్తున్నామని, రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రితో చర్చిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తమకున్న 10 ఎకరాల్లో కనీసం 1 ఎకరంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతినడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఇటీవల తాండూరు మండలం జింగుర్తి సమీపంలోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సందీప్ అనే గురుకులంలో నిర్మించిన పలు భవనాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
1: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం

0: 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధగల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులను కోరారు. అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్బంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాతా సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో సే 108 సే జ్యాదా పారా ఎథ్లీట్స్ హిస్సా లే రహే హూ. మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్, గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కి, చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, చాహే పారా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హై.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్

వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు.

0: ప్రాప్యతను చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-28లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
1: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16వ శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కెష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి

0: విధులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరితమ.
1: ఒక మంచి గురువు ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలడు. మరి ఒక గొప్ప గురువు ఒక తరాన్నే మార్చగలడు. గురువంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, మనలోని ప్రతిభను గుర్తించి మన భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశ 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనందరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన వారెవరు? గురువులు. అవునా, తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, గురువులు మన జీవితానికి అర్థాన్ని, లక్ష్యాన్ని, దిశను అందించారు. ఒక విద్యార్థి విజయం సాధించినప్పుడు ఆ విజయం వెనుక కనిపించని శక్తిగా నిలిచేదెవరంటే గురువు. అందుకే గురువు మనకు అక్షరాలను మాత్రమే నేర్పరు, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఓటమిని ఎదుర్కోవాలి, ఎలా విజయాన్ని వినయంగా స్వీకరించాలి అన్న జీవిత పాఠాలను కూడా నేర్పుతారు. అందుకే అంటారు, గురువు లేని విద్య గమ్యం లేని ప్రయాణం అంటారు.
0: మునివరులు భువిలో వెలసిన సురవరులు.

అలాగే ఒక మంచి గురువు విద్యార్థిలోని లోపాలను చూపించి నిరుత్సాహపరచరు, ఆ లోపాలను అధిగమించే ధైర్యాన్ని ఇస్తారు. అంటే విద్యార్థి తనపై తాను నమ్మకం కోల్పోయినప్పుడు నీవు సాధించగలవు అంటూ ప్రోత్సహించే తొలి వ్యక్తే గురువు. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు, మన జీవితాలను తీర్చిదిద్దిన ప్రతి గురువుకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్రమైన రోజు. ఈ సందర్భంగా మనకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రతి గురువును మనసారా స్మరించుకుందాం. అలాగే అక్షరం నేర్పిన గురువు అడుగడుగున వెలుగై నిలుస్తాడు అని అందరం తలుచుకుందాం. జ్ఞానం పంచిన గురువు తరతరాలకు మార్గదర్శి అవుతారు.

అందుకే ప్రేమైన ఉపాధ్యాయులందరికీ కూడా పిల్లలందరి తరఫున హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. గురువులను గౌరవిద్దాం, వారు చూపిన మార్గంలో నడుద్దాం, వారి ఆశయాలకు అనుగుణంగా మంచి పౌరులుగా ఎదుగుదాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి.

0: కేమశన్య పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్మా సమస్యకు సమీకృత వైద్య విధానాన్ని తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని కనుక్కుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో వివిధ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంట్ వెల్నెస్, రోగి స్వస్థత పరచబడాలన్న ఒక తపనే వివిధ వైద్య విధానాలను కూడా సమీకృతం చేసి అన్నిట్లోంచి ఏ విధానం అయితే బాగుందో దాన్ని అవలంబించి పేషెంట్ని ఆరోగ్యవంతుడు చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా పాపులర్ అవుతుంది. మీరు ఒక అలోపతి డాక్టర్గా గత 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ మీ వైద్య విధాన క్రమంలో ఆకుపంక్చర్ కూడా నేర్చుకుని ఈ ఆకుపంక్చరు అలోపతి రెండు వైద్య విధానాలని మీరు ట్రీట్మెంట్లో భాగంగా సమీకృతం చేసి పేషెంట్స్కి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ రాగానే మనం గమనిస్తున్న వివిధ రకాల సమస్యలు, ఈ ఆస్మా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా ప్రజల్లో ఒక మాట అంటుంటారు, బయట వర్షం పడితే ఆస్మా పేషెంట్కి లోపల తుఫాను వస్తుందని.
1: అవునండి.
0: సో ఈ రకంగా ఈ ఆస్మా పట్ల అటు అలోపతిలోనూ ఇటు ఆకుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయండి.
1: అంటే మేము హౌస్ ఎమర్జెన్సీ చేసేటప్పటి నుంచి కూడా ఆస్తమాన్ని గమనిస్తూ వస్తున్నాం. అంటే బేసికల్లీ మనం మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో కేసెస్ తగులుతూ ఉంటాయి. మేము హౌస్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీలో కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్ వస్తాయండి. అంటే వాళ్ళు వస్తూనే ఆ చిన్న ఇంజక్షన్, పెద్ద ఇంజక్షన్, డ్రిప్పా ఇవి అంటే వాళ్ళు చెప్పేస్తారు అని వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా ఉండదు. స్టేటస్ కాస్త మెడికల్స్ కండిషన్లో వస్తారు జనరల్లీ హాస్పిటల్కి.
0: వాళ్ళ సమస్యను వివరించే పరిస్థితులు కూడా ఉండదు.
1: వాళ్ళు ఇట్లా చూపిస్తారు ఇంజక్షన్ ఇంత పెద్దది, ఇట్లా సన్నది, లేదా డ్రిప్లో ఎక్కిచ్చేది. వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిచ్చే వాళ్ళకి అమోనోఫిలిన్ డ్రిప్ ఎక్కిస్తేనే తగ్గుతుంది. డెకడ్రాన్ ఇంజక్షన్ ఇస్తే డెకడ్రాన్ ఇచ్చి అది ఇంజక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. డెరిఫైలిన్ ఇచ్చే వాళ్ళకి డెరిఫైలిన్ ఇస్తేనే తగ్గుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అన్నట్టు. అంటే ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ డ్రగ్ లేకుంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అస్తమాన్ని అదే పేషెంట్స్ మేము ఉన్న ఒక సంవత్సరం హౌస్ ఎమర్జెన్సీలో ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగడం చూస్తూ ఉంటాం. అంటే అలోపతిలో డెఫినెట్గా వాళ్ళకి రాగానే వాళ్ళకి ఉపశమనం కలిగిస్తే వితిన్ మినిట్స్ మనం వాళ్ళని మంచిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అది సరిపోతుందా? వాళ్ళ లైఫ్ అంతా ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ ఆస్తమా అటాక్ కాగానే వచ్చి ఇంజక్షన్ తీసుకొని కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక వచ్చి తీసుకుంటారు అక్కడ. సో ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా ప్రైవేట్గా తీసుకోవాల్సిన ఏదైనా పరిస్థితి ఉన్నా అదే పరిస్థితి. అంటే లైఫ్ అంతా కూడా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. తేలపతిలో మనం సింపుల్గా బ్రాంకో డైలాట్రేషన్ ఇచ్చి తాత్కాలిక నివారణను ఇవ్వగలుగుతున్నాము, క్యూర్
0: చేయలేకపోతే
1: ఉపశమనం ఇస్తున్నాము, బ్రహ్మాండమైన ఉపశమనం ఇస్తాము. ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ అటెండ్ చేసుకోగలుగుతారు. కానీ అటాక్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇంజక్షన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. అండ్ దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆ బాధ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంజక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అలోపతి డాక్టర్గా చూసింది ఏంటంటే అలోపతిలో మనం ఎంతసేపు లంగ్స్లో చూస్తాం, అస్తమాన కానీ లంగ్స్ మనం ఎక్స్రే చెస్ట్ తీస్తాము, హెచ్ఆర్సిటీ అంటాము, అంటే ఇంకా డీపర్ స్టడీ చేయాలనుకుంటే స్పైరోమెట్రీ అంటాము, లంగ్స్ కెపాసిటీ చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు లంగ్స్లోనే వెతుక్కుంటాం ప్రాబ్లం. నిజానికి ప్రాబ్లం ఎక్కడి నుంచో వస్తుంది కనుక మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా మనం ఓన్లీ బ్రాంకోడైలటేషన్ ఇస్తున్నాం కనుక తాత్కాలిక నివారణ వస్తుంది.

0: ఈ ఆస్తమా రావడానికి రీజన్ ఏంటి? ఆ అలర్జీ తనకు క్రియేట్ చేస్తుంది. ఏదైనా తనకి పడని వస్తువు తిన్నా కానీ లేదా కోల్డ్ వెదర్లో కానీ వస్తుంది, ఆ పోలన్ వల్ల డస్ట్ వల్ల వస్తుంది అని తెలుసు మనకి. అది ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడైనా ఎక్స్పోజ్ కాగానే మళ్ళీ అటాక్ వస్తుంది. బట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? వెదర్ వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ దట్? నో. మనం వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తున్నాం, అది కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాం అలోపతిలో.
1: ముఖ్యంగా వింటుంటాను డాక్టర్ గారు, ఏ ఏ సందర్భాలకి ఎక్స్పోజ్ అయితే, ఏ ఏ పరిస్థితులకు మీరు ఎదురు పడినట్లయితే ఈ ఆస్తమా వస్తుందో, ఏ ఫుడ్ తింటే మీకు ఇది ప్రిసిపిటేట్ అవుతుందో, అవి అవాయిడ్ చేస్తూ మెడిసిన్ వాడుతున్నట్లయితే మీకు
0: అటాక్స్ తగ్గుతాయి.
1: మీరు అనడం ఏంటంటే ఈ సమగ్రత వైద్య విధానంలో కేవలము రిలీఫే కాకుండా క్యూర్ చేసే ప్రయత్నంగా ఆకుపంక్చర్లో ఏదైనా సౌలభ్యం ఉందా?
0: ఉందండి, అదే చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తూ చేస్తూ ఎక్కడొక దగ్గర ఎక్స్పోజ్ అవుతాం, డస్ట్కి కానీ కోల్డ్కి కానీ అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉండలేము మనం. త్రూఅవుట్ ఎక్కడ పోయినా కానీ డస్ట్ వస్తుంటుంది. మనం కార్లో వెళ్తూ జస్ట్ ఒక దగ్గర దిగిన తర్వాత అక్కడ డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే వచ్చేస్తుంది. లేదా ఎప్పుడైనా మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఫిల్టర్ వాటర్ తాగి నార్మల్ వాటర్ తాగినా కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత చేసినా కానీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతోంది రిపీటెడ్గా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత, అండ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. డోసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ కు ఇస్తేనే తగ్గుతూ వస్తుంది. అది అంటే తత్కాలిక నివారణ అట్ ద కాస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి బాడీలో. సో ఇట్లాంటి డిసీజెస్ కి డెఫినెట్ గా వి హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండకపోతే ఆ పేషెంట్కి మనం న్యాయం చేసిన వాళ్ళకి కావు. అందులో ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము. ఆక్యుపంక్చర్లో మనము వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ తెలుసుకోవచ్చు అండి. అంటే మనం లంగ్స్లో, లంగ్ ఈజ్ అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ మెటల్ అండి. లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్. ఈ ఫైవ్ పంచభూతాలు అంటాం కదా, నేచర్లో ఉన్న పంచభూతాలు మన బాడీలో కూడా ఇమిడి ఉంటాయి. ఈ 12 మెరిడియన్స్లో పంచభూతాలని మనం చూస్తాము. దాంట్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఈ సైన్స్ తెలిసిన వాళ్ళకి దృఢంగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ డిస్కషన్ కాకుండా ఈ పంచభూతాల్లో మెటల్ ఎలిమెంట్లో ఎఫెక్ట్ ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుంది అనేది మనం చాలా కరెక్ట్గా మనం ఆక్యుపంక్చర్ సైన్స్ తెలుసుకుంటే కనుక మనం గమనించవచ్చు. ఆక్యుపంక్చర్ ప్రకారం వీ కెన్ గివ్ 32 డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఆస్తమా. అలోపతిలో మనం ఎంతసేపు బ్రాంకో డైలటేషన్ ఇస్తామా, అంటే ఇన్హేలర్ ఇచ్చినా, మనము టాబ్లెట్స్ ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, బ్రాంకో డైలటర్స్ ఇస్తాము, వాడికి సరిపోకపోతే స్టీరాయిడ్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఆ తాత్కాలిక నివారణ చేకూర్చగలుగుతాం. అండ్ ఎంతసేపు లంగ్స్ని మనం తప్పు పడుతూ ఉంటాం, లంగ్స్లో ప్రెసిపిటేట్ అవుతుంది డిసీజ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి.
1: అంటే లంగ్స్ మాధ్యమంగా ప్రెజెంట్ అవుతుంది, కానీ దాని మూల కారణం కనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆ మెటల్ ఎలిమెంట్ రూట్ కాజ్ కాబట్టి అది ఎక్కడి నుంచి మూలం దాన్ని వేరేంటో కనుక్కొని అక్కడ నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
0: అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. అప్పుడే కనుక మనం ఎర్త్ ఎలిమెంట్ ఈజ్ స్ప్లీన్ అండ్ స్టమక్ అండి. ఎర్త్ ఎలిమెంట్ లో స్ప్లీన్ కి వన్ ఆఫ్ ద మేజర్ యాక్షన్ ఈజ్ అలర్జీ, అలర్జీని ప్రివెంట్ చేసేది. సో అక్కడ అలర్జీ స్టార్ట్ అవుతుంది, మనం అలర్జీని అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ విచ్ మెరిడియన్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్, మెటల్ ఎందుకు బ్లాక్ అవుతుంది, మెటల్ మదర్ ఎలిమెంట్ ప్రాబ్లంలో ఉందా, మదర్ సన్ ఎలిమెంట్ లో ప్రాబ్లం ఉందా, మెటల్ని కట్ చేసే ఫైర్లో ప్రాబ్లం ఉందా, ఎర్త్ కవర్ చేస్తుందా, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఫైవ్ ఎలిమెంట్స్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చూడవచ్చు. ఇప్పుడిప్పుడు అలోపతిలో కార్డియక్ అస్తమా అనేది వెలుగులోకి వస్తుంది. నాకు తెలిసిన వైద్యం అలోపతి, ఆక్యుపంక్చర్ కనుక నేను చెప్తున్నా. అట్లాగే ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, వీటి సహాయం తీసుకుని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న వివిధ వైద్య విధానాల్లోని మంచినంత గ్రహించి పేషెంట్కి ఏదైతే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంది, క్యూర్ ఇవ్వగలదో, వాటి పట్ల కొంచెం శ్రమించి ఒకదానితో ఒకటి కాంట్రడిక్ట్ కాకుండా ఒక సమీకృతమైన వైద్య విధాన అప్రోచ్ అనేది ప్రస్తుత కాలానికి చాలా అవసరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా అవసరం. అది ఇదివరకు ఒక రకంగా ఉండేది, మనం అన్ని విధాలుగా ఇంటి వైద్యంతో పాటు ప్రతి చిట్కా మనకు తెలిసి ఉండేది. పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళని సగం రోగం ఇంటి దగ్గర మనకు నివారించేవాళ్ళు.
1: మన భారతీయ సంస్కృతిలో గృహమే మొదటి వైద్యశాలగా ఉండేది.
0: ఉండేది.
1: కాలాలు మారినప్పుడు గానీ ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా మటుకు రిలీఫ్ పొందేవాళ్ళు. అంటే ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం ప్రస్తుతం ఉండే మోడర్నైజేషన్ లో.
0: ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకి ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, దీపావళికి ఇదే పిండి వంటలు ఎందుకు వండుతారు, అంటే ఆ సీజన్ బట్టి ఆ మనిషి అడాప్టేషన్. సో ఇదంతా కూడా సైంటిఫిక్ అండి. ఇప్పుడేంటి, మనం మనకు తెలిసిన వంటనే వండుతాం లేదా బయట నుంచి తెచ్చుకుంటాం, మనం ఆ రోజుకి ఆ పండుగని కంప్లీట్ చేసుకుంటాం.
1: డాక్టర్ గారు, మీరు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటామంటున్నారు కాబట్టి ప్రస్తుతం అదొక నిజంగా చెప్పాలంటే ఒక మహమ్మారిగా తయారైంది.
0: అవునండి.
1: డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఆ వచ్చే ఫుడ్ ఏ నూనెతో చేశారు, ఎంతకాలం స్టోర్ చేశారు, ఎలాంటి వస్తువులు వాడారు, నాణ్యమైన శ్రేష్టమైన వస్తువులు వాడారు లేదో గ్యారంటీ ఉండదు. అలాంటి వస్తువులు తిన్నప్పుడు కూడా ఆస్తమా ప్రెసిపిటేట్ అయ్యి తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది అంటారా?
0: డెఫినెట్ గా అండి, చాలా

0: కళ్ళు ఫుడ్ వల్ల వస్తుంది. మనం లంగ్స్ ని చూస్తాం కానీ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ మనం గమనించి ఉంటే కనుక, ఇవాళ నేను ఇది తిన్నాను, తిన్న తర్వాత నాకు దమ్ స్టార్ట్ అయింది అంటాం కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ లో మనకి బ్లాకేజెస్ బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. అలర్జీ కెన్ బి రిలేటెడ్ టు ఫుడ్. ఫుడ్ స్టేల్ ఫుడ్ అయినా కానీ, మనకు పడన ఫుడ్ అయినా కానీ, తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీకి పడకపోతే, ఇట్లా ఆయిల్, మీరు అన్నట్టు ఆయిల్ ఏది వాడుతున్నారో మనకు తెలియదు, ఇవన్నీ మనం కోరి తెచ్చుకుంటాము. కానీ మీరు అన్నట్టుగా అది ఎంత హైజీనిక్ గా చేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, అవన్నీ మనం చూడము, పట్టించుకోలేము. పట్టించుకుంటే తినలేము యాక్చువల్లీ, కానీ పట్టించుకునే టైం మనకు లేదు. ఎప్పుడైతే మనకి డిసీజ్ ప్రెసిపిటేటెడ్ అవుతుందో అప్పుడే ఆలోచిస్తాం, తప్పితే మనం చేస్తున్న పొరపాట్లు మనం ఎప్పుడు గమనించమండి. స్వచ్ఛమైన గాలి ఎంత ఇంపార్టెంట్ మనం తీసుకోవడానికి, అట్లాగే ఫుడ్ లో కూడా నాణ్యతమైన ఫుడ్ తీసుకోగలిగితే డెఫినెట్ గా అస్తమా రాదండి.
1: డాక్టర్ గారు, మామూలుగా అందరు అనుకుంటుంటారు ఈ వైద్య విధానం తీసుకుంటే అది తీసుకోకూడదు, అది తీసుకుంటే ఇది తీసుకోకూడదు, వికటిస్తుంది అంటారు. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ఆస్తమాలో వాడేటప్పుడు ఏదైనా మందులు వాడతారా, లేదంటే ఆ వైద్య విధానానికి అలోపతి వైద్య విధానానికి ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా?
0: అలోపతి ప్రాక్టీస్ 1986 నా మెడిసిన్ అయిపోయింది. అయిపోగానే నేను స్టార్ట్ చేసినాను. జూలై 9 నుంచి నేను అలోపతి ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది అక్యుపంక్చర్ ఏమో 38 ఇయర్స్ అయింది. ఓన్లీ 2 ఇయర్స్ నేను స్టడీ చేసి తర్వాత అక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాను. సో ఈ 38 ఇయర్స్ లో నేను చూసింది ఏంటంటే, అక్యుపంక్చర్ లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు. సో ఇట్ కెన్ జెల్ విత్ ఎనీ థెరపీ. మీకు ఇప్పుడు అలోపతిలో బ్రాంకోడైలేటర్ ఇస్తే ఇమీడియట్ తగ్గుతుంది అనుకుందాం. సో ఆ మందు వాడడంలో తప్పేం లేదు. దాంతోపాటు మనం డెఫినెట్ గా అక్యుపంక్చర్ చేస్తే రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. తాత్కాలిక నివారణ కోసం డెఫినెట్ గా ఆ పేషెంట్ కి ఆ క్షణంకి ఇవ్వచ్చు. అట్లా అక్యుపంక్చర్ లో కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా తగ్గేది. ఈవెన్ అడ్రినాలిన్ ఇంజెక్షన్ మనం తీసి ఇచ్చే లోపల 3 మినిట్స్ పట్టవచ్చు. దానికంటే ముందే సింగిల్ పాయింట్ లంగ్ 6 పాయింట్ మనం ఇట్లా నీడిల్ చేయగానే పేషెంట్ ఫ్రీ అయిపోతాడు. ఇట్లా ఎన్నోసార్లు మేము డెమోన్స్ట్రేట్ చేసి కూడా చెప్పి సింగిల్ పాయింట్స్ అంటాం. ఈ స్ట్రాటస్ అస్థమాటికస్ లాంటి కేసెస్, అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అన్ని జీగ్లిఫ్ట్ పాయింట్స్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. అలోపతి కాదు, ఏదైనా కానీ పేషెంట్కి ఉపశమనం కలుగుతుంది అంటే మనం తీసుకోవచ్చు. అక్యుపంక్చర్ విల్ నాట్ బి ఏ హిండర్ ఫర్ ఎనీథింగ్. అంటే అక్యుపంక్చర్లో మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కనుక, అక్యుపంక్చర్తో పాటు హోమియోపతి ఇస్తారా, అలోపతి ఇస్తున్నారా, పేషెంట్ ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాడా, న్యాచురోపతికి వెళ్తాడా, ప్రాబ్లం ఏం లేదండి. అన్నిటితోటి మనకి అక్యుపంక్చర్ కాంబినేషన్ కెన్ వర్క్ వండర్స్ అండి.
1: కేవలం నీడిల్స్ ద్వారానే శరీరంలో ఉండే మీరు అన్నట్టుగా 5 ఎలిమెంట్స్ని రెగ్యులేట్ చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ హార్మోని క్రియేట్ చేసి రిలీఫ్ ఇస్తారంటారు. కాబట్టి మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు, నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ ఉండదు. కాబట్టి మిగతా ఏ వైద్య విధానానికి ఇది అడ్డుగా మారదు.
0: అవునండి.
1: మీరు అన్నట్టు అలోపతి వైద్య విధానంలో ఉండే మంచిని గ్రహిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని కూడా దానికి జోడించినట్లయితే, ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టినట్లయితే, అవసరం ఉన్నప్పుడు అలోపతితో ఉపశమనం తీసుకుంటూ ఆక్యుపంక్చర్లో కనుక ట్రీట్మెంట్ ఫాలో అయినట్టయితే, రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, కొన్నిసార్లు పూర్తిగా క్యూర్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయంటారా?
0: అవునండి, ఎన్నోసార్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఎట్లా అంటే, ఏ మెరిడియన్ లో బ్లాక్ వల్ల మనకి లంగ్స్ లో ఈ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతుందో ఆ మెరిడియన్ ని మనం సరి చేయడమే కాకుండా, మనం అలర్జీని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా, ఇది మనకి సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే దాన్ని సప్రెస్ చేస్తూ, అంటే మైండ్ ని కూడా కొంచెం మనం ఉత్తేజపరుస్తూ, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేస్తూ, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో అన్నిటిని మనం కవర్ చేయడమే కాకుండా, అక్యుపంక్చర్ లో ఇంకొక మంచి గుణం ఏముందంటే, మనం ఈ కెన్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో. మనం వాటిని బాడీలో ఆ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో, అలర్గన్ ఎంటర్ అయినా కానీ బాడీ విల్ రెసిస్ట్. మెరిడియన్స్ లోపల నుంచి బ్లాక్స్ క్లియర్ చేయొచ్చు. అలర్జీ దేని వల్ల అయితే క్రియేట్ అవుతుందో దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ట్రీట్మెంట్ డిలే కావచ్చు, కానీ అదర్వైజ్ అక్యుపంక్చర్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికల్ సిస్టమ్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుధీర్ గారు. నమస్కారం.
0: నమస్తే.

0: ఈనాటి కార్యక్రమంలో ఆస్తమా సమీకృత వైద్య విధానం అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలు ఉదయతనగిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా రాగం చిత్రం కోసం సుధా రఘునాథం, కళ్యాణి మీనన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. మణిశర్మ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ రచనకు గోపిసుందర్, సంగీతం అందించగా కెఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపిసుందర్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: కార్యక్రమంలో ఇప్పుడు రామజోగేశాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శంకర్ మహాదేవన్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం జనతా గ్యారేజ్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీకకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఈరోజు ఉదయం 10:03 ఆంగ్ల కార్యక్రమంలో ఎడ్యుకేటర్స్ బియాండ్ ద బ్లాక్ బోర్డ్ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఎస్ రేఖారావు ఇంకా జయా చక్రవర్తి గారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త నిహారా కానేటి గారు. ఉదయం 11:25 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం ఈరోజు ఉదయం 11:25.

0: ఈనాటి ఉదయతరణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముఖేష్ కుమార్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने शिक्षक दिवस पर शिक्षकों से प्रौद्योगिकी अपनाने और नवीन शिक्षण पद्धतियों को लागू करने का आग्रह किया. 48 शिक्षकों को आज राष्ट्रीय पुरस्कार से सम्मानित किया जाएगा. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में श्रीराम कॉलेज ऑफ कॉमर्स के शताब्दी समारोह को संबोधित करेंगे. सरकार ने

శ్రీరాగన్ రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన అది. కార్యక్రమంలో ఇప్పుడు హంసనాథన్ రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కృతి విందాం. ఆదితాళం బంటు రీతి కొలువియ్యవయ్యా రామా.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కద్రి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈవేళ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి ఒక టీచర్ అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈవేళ పాల్గొంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా భారత్ వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచ్చుకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్ 2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

రాష్ట్రంలో ఈ బెల్ట్తో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. సూపర్ ఎల్నీనియో కారణంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల రేషన్ ముందుగానే పంపిణీ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రేపు ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా తలపెట్టింది. రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన సమరభేరిలో యువత విద్యార్థుల సమస్యలపై ఈవేళ పార్టీ నిరసన చేపడుతుంది. కరీంనగర్ ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ తుపాక నిరసన కార్యక్రమంలో హరీష్ షో పాల్గొంటారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో తలపెడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా కేజే యశుదాస్ హరిణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. భువనచంద్ర రచన, చంద్రబోస్ ఇంకా హరీష్ చేరా సంగీత సారథ్యంలో చిత్రం అపరిచితుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: సిరివెన్నెల రచనకు కేవీ మహదేవన్ సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం సిరివెన్నెల.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
6: కార్యక్రమంలో ఇప్పుడు ఓ పాపాలాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రాజశ్రీ రచనా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: KMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వనమాలి రచన, మిక్కీ జేమియర్ సంగీత సారథ్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై.

0: AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు శివా చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, SP శైలజా బృందం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మహాత్మా చిత్రం నుండి పాట వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు RX100 చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చైతన్య ప్రసాద్ రచన, చైతన్య భరద్వాజ్ సంగీత సారథ్యం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాన మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. కార్యక్రమంలో ఇప్పుడు ప్రియమైన నీకు చిత్రం కోసం చిత్ర బృందం ఆలపిస్తున్న గీతం విందాం. శ్రీవెన్నెల రచన.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈవేళ దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి కూడా ఒక టీచర్ అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు సరళంగా బోధించేలాగా, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటి ఒక ప్రత్యేక ఏఐ టూల్ ఆవిష్కరించింది. ఏఐ భారత్తో కలిసి వీటిని రూపొందించింది. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచ్చుకి తెలియజేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో నేటితో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. సూపర్ ఎల్నినియో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన సమర పేరులో యువత విద్యార్థుల సమస్యలపై ఈవేళ పార్టీ నిరసనలు చేపడుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10:03 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల వింటారు.

శ్రోతలు, చిత్రసీమలో ముందుగా విన్న పాట 100% లో చిత్రం కోసం హరిణి ఆలపించిన గీతం రామజోగేశాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యం.

ఈ రోజు ఉదయం 11:25 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమంలో ఇప్పుడు ఇద్దరు ఇద్దరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, రాజ్కోటి సంగీత సారథ్యం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈరోజు ఉదయం 11:25 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్దికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు పాఠాలను సరళంగా బోధించేలాగా, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటీ ఒక ప్రత్యేక ఏఐ టూల్ను ఆవిష్కరించింది. ఏఐ ఫర్ భారత్తో కలిసి వీటిని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజు పర్యటిస్తున్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజు నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర రేపు కాంగ్రెస్ మహాధర్నా తలపెట్టింది. దీనికోసం ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాని నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇవాళ తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా రిధమ్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమలో ఇప్పుడు విందాం అనగనగా ఒక ఊరు చిత్రం కోసం శ్రీధృతి పాడిన పాట.

చిత్రసీమలో చివరిగా విన్న ఆ పాట ఎగిరే పావురమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ప్రసారం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు ఒక పాట విందాం. విశ్వరూపం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఈ ప్రసారంలో 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. రెండు గంటల 30 నిమిషాలకు బాలానందం కార్యక్రమంలో జెడ్పీహెచ్

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. 22A భూభారతితో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని, బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్ల సమయం ఇస్తే టీచర్ల సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ విద్యాశాఖ కమిషన్ ద్వారా పలు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి టీచర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకరేకల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ భవనానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కన్నీరు ఖర్చే ఏ దేశం ఏ రాష్ట్రం బాగుపడవని, ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఏలు పీఆర్సీ అమలు కాకపోయినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. హామీలు ఇవ్వడం ఆపి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నేవీ కాలేజ్ గ్రౌండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాహ్ 2026 విశేష ప్రచార కార్యక్రమం ముగింపుత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిత్యం వాడే నూనె, చక్కెర వినియోగాన్ని 10% తగ్గించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, ఫిట్ ఇండియా నషా ముక్త్ భారత్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
2: జితనా యూత్ పాపులేషన్ హై, ఇతనా దేశ్ కే హిత్ కే లియే, వికాస్ కే లియే, స్పోర్ట్స్ కే లియే కామ్ కర్నా చాహియే, ఇస్లియే ప్రధాన్ మంత్రి ఫిట్ ఇండియా కే నామ్ పర్ ఏక్ కార్యక్రమ్ ఆయోజిత్ కియా హై, ఇస్మే భీ నషా ముక్త్ భారత్ కా భీ ఏక్ ఆయోజన్ కియా హై, ఇస్మే సబ్ మే దేశ్ కే జనతా భాగీదార్ హోనా చాహియే, ఇస్కే లియే ప్రధాన్ మంత్రి జీ కే జో అప్పీల్ హై, సబ్ భీ ఇస్మే భాగీదార్ హోకర్ కామ్ కర్నా చాహియే.
0: ఈ కార్యక్రమంలో పీఐబీ ఏడీజీ శృతి పటేల్, కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి సింగోటం గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 2 800 కిలోవాట్ల సోలార్ యూనిట్ల నిర్మాణానికి మంత్రులు సీతక్క, జుపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుతో మహిళా సంఘాల ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని మంత్రులు చెప్పారు. అంతకుముందు అంకిరావుపల్లిలో 17.78 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రులు భూమిపూజ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ

క్రయరోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు తీసుకోని లబ్దిదారులు ఈ సాయంత్రంలోగా బియ్యం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, సూపర్ ఎల్నీనియో కారణంగా ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన

0: అని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
1: చరిత్రను మలుపు తిప్పింది ఏనాడైనా కూడా విద్యార్థుల పోరాటాలు, యువతరం పోరాటాలే. అందుకే నేను మీకు ప్రార్థిస్తా ఉన్నా, కష్టపడి మీ చెమటతోనే మీ రక్తంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసమే కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు పని చేసుకున్నాం. భారతదేశంలోనే ఇవాళ చిన్న వయసున్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ. యంగెస్ట్ స్టేట్ మన తెలంగాణ. 10 ఏళ్ల ప్రాయంలోనే రికార్డులు బద్దలు కొట్టింది తెలంగాణ.
0: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ధర్నా సాయంత్రం వరకు కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లాటరీ పద్దతిన 174 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీల్లోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారి సచ్చిదానందచారి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడుతూ జిల్లా అభివృద్దికి కృషి చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన 38 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రెబ్బెన మండలం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లాను రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్కు 2026 గాను విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరిస్తారు. చెన్నూరులో పర్యటించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజాక్షేమమే జయంగా పాలన సాగుతోందని చెప్పారు. యువతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతుండగా 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక స్వనిధి ప్రచారం లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్గోపాల్ చెప్పారు. భైన్సా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టికొట్టే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలన్న కేఆర్ఎంబీ ఆదేశాలు రాష్ట ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. 22A భూభారత్తో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ఈ రోజు మహాధర్నా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: ఈ మధ్య అమ్మ ఎందుకో దిగులుగా ఉంటోంది. అమ్మ అలా దిగులుగా ఉంటుంటే నాకేం తోచడం లేదు. శ్రీకారం దగ్గర నుంచే 10th ఫైనల్ పరీక్షల దాకా నా పక్కనే కూర్చుని చదివించిన అమ్మ నేను ఇంటర్కి రాగానే స్వతంత్రంగా వదిలేసిందా? కానీ తమ్ముడు ఇంకా 5వ తరగతే అయినా వాడిని కూడా చదివించడం లేదు, మమ్మల్ని దగ్గరకు పిలవడం లేదు. ఒక్కతే పెరట్లో మొక్కలను చూస్తూ కూర్చుంటోంది. అప్పుడప్పుడు బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటుంది. అమ్మా ఎందుకలా ఉన్నావు అని అడిగాను 2-3 సార్లు. ఒక నవ్వు నవ్వి ఎలా ఉన్నాను, బానే ఉన్నాగా అంది. లేదు నువ్వు బాగాలేవు, నువ్విలా ఉండవు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఇప్పుడు అస్సలు నవ్వడం లేదు అనుకున్నాను. కానీ అమ్మ గాంభీర్యం చూస్తుంటే మాత్రం అనలేకపోయాను. నిజానికి నాకు అమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నేను భూమి మీద పడ్డాక కళ్ళు తెరిచి చూసిన మొట్టమొదటి అద్భుతం అమ్మ. నిజం, అమ్మ అద్భుతంగా ఉంటుంది. ఆమె కళ్ళు దేవుడి ముందు పెట్టిన దీపాల్లా వెలుగుతూ ఉంటాయి. ఆమె నవ్వితే మొగలిపూల పరిమళం ఇల్లంతా వ్యాపించినట్టు ఉంటుంది. ఆమె చేతులు తెల్లగా పల్చగా భలే ఉంటాయి. ఎప్పుడూ ఆ చేతులకి ఎర్రటి మట్టి గాజులు, ఆమె చేయి కదిపినప్పుడల్లా నా పియానో ధ్వనిలా వినిపిస్తాయి. ఆమె పాదాలు నాజుగ్గా పచ్చగా గర్భగుడి గడపలా ఉంటాయి. పాదాలకి వెండి పట్టీలు అమ్మవారి పాదాల చుట్టూ పేర్చిన పూలలా ఉంటాయి. వేళ్లకి వెండి మట్టెలు గర్భగుడి గడపకు అద్దిన కుంకుమ బొట్లులా ఉంటాయి. అమ్మ తలంటుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే మేఘాలు గుంపులు గుంపులుగా భూమి మీదకి విహారానికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ నేను నాన్నలా నల్లగా ఉంటాను. నా మోచేతుల దగ్గర బాగా నలుపు. నన్ను నా స్కూల్లో అందరూ బ్లాకీ అంటారు. మా బంధువులు కూడా నన్ను నల్లపిల్ల అనే అంటారు. తమ్ముడు మాత్రం అమ్మలా తెల్లగా ఉంటాడు. అమ్మ మాత్రం నా కూతురు ద్రౌపది అంత సౌందర్యవతి అవుతుంది. పెద్ద మనిషి అయితే రంగు తేలుతుంది. ఇప్పుడంటే ఎండలో ఆడుతూ కాకిలా తిరుగుతూ అలా ఉంది అంటూ ఉండేది నన్ను ప్రేమగా ముద్దు పెట్టుకుని. అలా ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె చెక్కిళ్ళు తడిగా తగులుతాయి, ఉషోదయంలో మంచు బిందువులు నిండిన మందార పువ్వుల. అమ్మ అస్తమానం పని చేస్తూనే ఉంటుంది. ఉదయం 5 లేస్తుంది. కొంచెంసేపు పూజ గదిలో, చాలాసేపు వంటగదిలో గడుపుతూ ఉంటుంది. మా కోసం, మా నాన్న కోసం పలహారాలు, పిండి వంటలు, చిరుతిళ్ళు చేస్తూనే ఉంటుంది. మరి కొంతసేపు పెరట్లో మొక్కలకి సేవలు చేస్తూ ఉంటుంది. అమ్మకి తోట అంటే ఇష్టం. మా తోట రంగురంగుల పూల సౌరభాలతో నిండి ఉంటుంది. స్కూల్ నుంచి మేము రాగానే మాకు ఇష్టమైన చిరుతిళ్ళు పెడుతుంది. దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తుంది. శ్రావ్యమైన స్వరంతో అర్థం కానివి చెబుతూ ఉంటే తీయని పాటలు వింటున్నట్టే ఉంటుంది నాకు. నిద్రపోతున్నప్పుడు నన్ను తమ్ముణ్ణి చెరోచేత్తో జోకుడుతూ లాలిపాడుతూ ఉంటే కిటికీలోంచి వస్తున్న పిల్లగాలి మెత్తని అడుగుల శబ్దంలా అనిపిస్తుంది. అమ్మ మాటలు, తీయని పాటలు వింటూ అమ్మ ప్రేమని ఆస్వాదిస్తూ పెరిగాను. నాకిప్పుడు 16, తమ్ముడికి 10. అయితే ఈ 16 నాకు అమ్మ ప్రేమలో తీయదనం తప్ప నాన్న మమకారం తెలియదు. మేము నిద్రలేచేసరికి నాన్న నిద్రపోతూ ఉంటాడు. మేము నిద్రపోయేటప్పటికి నాన్న ఇంటికి రాడు. ఏనాడు మమ్మల్ని నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకుని లాలించి పాలించి ఎరుగము. ఇప్పుడన్నా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మేము ఆయనకి దూరం దూరంగా

ఒక అపరిచిత వ్యక్తి ఎదురుగా ఉన్నట్టు ఉంటాము. తమ్ముడు అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు, అక్క మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నతో ఎవ్రీ సండే షాపింగ్కి వెళ్తాడు, సినిమాకి వెళ్తాడు, మన నాన్న మనల్ని ఎందుకు షాపింగ్కి తీసుకుని వెళ్ళడు అని. నాకు మాత్రం ఏం తెలుసు? నాకు తెలిసింది ఒకటే, నా కంటికి దేవతలా కనిపించే అమ్మ నాన్న కంటికి రాక్షసులా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆయన అమ్మని ఒసే రాక్షసి అని పిలవడం విన్నాను. ఓసారి అమ్మని అడిగాను, ఎందుకమ్మా నాన్న నిన్ను రాక్షసి అని పిలుస్తాడు అని. అమ్మ నవ్వింది, అప్పుడప్పుడు దరిద్రపుదానా అని కూడా అంటూ ఉంటాడు. అమ్మ ఏమీ అనదు, నన్ను కూడా ఒసే నల్లపిల్ల అని పిలుస్తాడు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. నీ పోలికే అనాలి అనుకుంటాను, కానీ అనలేను, నాన్న కదా. ఒకసారి అమ్మమ్మ వచ్చింది మా ఇంటికి, 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు అమ్మమ్మ అమ్మ ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ లేకుండా చూసి అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ మా నాన్న అమ్మని ఎందుకు అస్తమానం తిడుతుంటాడు? అమ్మని దరిద్రపుదానా అంటాడు, అసలు దరిద్రం అంటే ఏమిటి? అమ్మమ్మ ఎటో చూస్తూ చెప్పింది, దరిద్రాల్లో చాలా రకాలు ఉంటాయి తల్లి, మీ అమ్మకి నాకు ఉన్న దరిద్రం ఒక్కటే, మమ్మల్ని మిగతా దరిద్రాల నుంచి ఆదుకునే అండలేకపోవడం అంతే అంది. అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అయింది ఏమిటంటే, నాకు తాతయ్య లేరు, మామయ్య లేరు, అమ్మమ్మే మా అమ్మని చాలా కష్టపడి పెంచింది. అమ్మ చాలా అందంగా ఉండడం వల్ల అమ్మ బయటికి వెళ్తే చాలామంది వెంటపడడం, ప్రేమలేఖలు రాయడం, పెళ్లి చేసుకోమని వేధించడం చేసేవాళ్ళు. అమ్మమ్మ అమ్మని కాపాడలేక అమ్మ డిగ్రీ పూర్తి అవ్వగానే అలా వెంటపడిన వారిలో ఒకడైన మా నాన్న అన్ని విధాలా నచ్చడంతో తనకున్న దాంట్లో బాగానే పెళ్లి చేసింది. పెళ్లి అయిన దగ్గర నుంచి కొన్ని రోజులు అమ్మని బాగానే చూసుకున్న నాన్నలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఆయన ఫ్రెండ్స్ అందరూ, నీ భార్య చాలా అందంగా ఉంది మోహన్ రావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అనడం నచ్చలేదు. అప్పటినుంచి అమ్మ మీద విపరీతమైన అనుమానం. ఆవిడ నవ్వుతూ ఎవరితోనైనా మాట్లాడితే ఆ రోజు అమ్మకి నరకం చూపించడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి అమ్మ నవ్వడం మానేసింది. మా కోసం మా సమక్షంలో మాత్రమే అమ్మ నవ్వుతుంది. అమ్మ అందంగా ఉందనే కదా ఆవిడని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్ అమ్మను పొగిడితే ఆయన గర్వపడాలి, కానీ ఈర్ష్యపడడం, అనుమానించడం ఏమిటి? అమ్మ ఎదూ తిరగచ్చు కదా, ఎందుకు భరిస్తుంది? అదే అడిగాను అమ్మమ్మని. అమ్మమ్మ విరక్తిగా నవ్వింది. మగవాడి అండలేకుండా మేము పడ్డ బాధలు మీ అమ్మకి తెలిసే తల్లి, తప్పదమ్మా భరించాల్సిందే మీకోసం అంది. ఆడవాళ్లకి మగవాళ్ల అండ అవసరమా? ఒకరోజు, ఆ రోజు ఆదివారం ఉదయం మా ఇంటికి నాన్న ఫ్రెండ్స్ లంచ్కి వచ్చారు. అమ్మ బోలెడు వంటలు చేసింది. అవి అన్నీ తిని నేను తమ్ముడు కాసేపు పక్క వాళ్ళింటికి వెళ్ళి ఆడుకుని వచ్చాం. మేము ఇంటికి వచ్చేసరికి అతిథులు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మ నాన్న గదిలో ఉన్నారు. నాన్న ఇంట్లో ఉన్నాడు కదా అని మేము నిశ్శబ్దంగా మా గదిలోకి వెళ్ళిపోయి చదువుకుంటూ కూర్చున్నాము. అమ్మ వాళ్ళ గదిలో నుంచి ఏవో మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. సన్నగా ఏడుపు కూడా వినిపిస్తోంది. నాకు తోచలేదు, అస్తిమితంగా అనిపించింది. తమ్ముణ్ణి తీసుకుని పెరట్లోకి వెళ్తూ అమ్మ వాళ్ళ బెడ్రూమ్ వైపు చూశాను. తలుపులు మూసి ఉన్నాయి. పెరట్లో బాదం చెట్టు నీడలో చేరి కింద పడిన బాదం కాయలు ఏరుకుంటున్నాం. అమ్మవాళ్ల బెడ్రూమ్ కిటికీ వైపుకి, జాజి తీగ పైన డాబా మీదకి పాకి పిట్టగోడ మీద అందంగా అల్లుకుని ఉంటుంది. ఆ జాజి పందిరి వైపు నుంచి వినిపించింది నాన్న కఠోర స్వరం. రేకుల షెడ్డు మీద వడగళ్లు పడుతున్నట్టుగా డబ్ డబ్ అని శబ్దం చేయసాగింది. నా చేతిలో బాదం కాయలు జారి పడిపోయాయి. ఇంటికి ఎవరొచ్చినా వెధవ వెకిలినవ్వుతో ఎదురావద్దని చాలాసార్లు చెప్పాను. జడలో పూలు, జరీ చీర ఎవరికోసం అలంకారం? ఇంకోసారి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వంటగదిలో నుంచి బయటికి వచ్చావంటే వేడి వేడి పెనం మొహం మీద పెడతా జాగ్రత్త. జిడ్డు మొహంతో ఉంటే మర్యాద కాదని మొహం కడుక్కుని పౌడర్ రాసుకున్నాను, అది కూడా తప్పేనా? ఏడుపు స్వరంతో అమ్మ. తప్పే, అంత షోకులు అవసరమా? అందరి అటెన్షన్ నీ మీద ఉండాలనే నీ కోరిక. రోజూ మొక్కల పేరుతో పెరట్లో తిరుగుతూ పక్కింటి తెల్లతోలు వెధవుకి వేస్తున్న లైన్ నాకు తెలియదనుకోకు. నాన్న స్వరంలో కర్కశత్వం, అమ్మ స్వరంలో దుఃఖం తరచూ నాకు వినిపించేవే అయినా ఇప్పుడు అమ్మ ప్రేమలోని అమృతత్వాన్ని అర్థం చేసుకుంటున్న ఈ వయసులో నాకు ఆ శబ్దాలు మరింత కఠోరంగా వినిపిస్తున్నాయి. నా చేతిలో బాదం కాయలు కొడుతున్న రాయి మరింతగా బిగుసుకుంది. ఇప్పటి వరకు అందంగా కనిపించిన పూల తోట అసహ్యంగా కనిపించింది. విసురుగా లేచాను. ఆ రాయి గురిచూసి విసిరాను గులాబీ మొక్క మీదకి. ఛాయా, ఏం చేస్తున్నావు? అమ్మ స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. నా కళ్ల ముందు అమ్మ

మంచినీళ్ల గ్లాసుతో నిలబడి ఉంది. కన్నీళ్లతో అమ్మని చూశాను. అమ్మ నా వైపు ప్రేమగా చూసింది. గ్లాస్ నా చేతికి ఇస్తూ, నీళ్లు తాగు, ఆవేశం చల్లారుతుంది అంది. గ్లాస్ అందుకుని ఒక గుక్క నీళ్లు తాగాను. మొక్కలు, జంతువులు, మూగజీవులు, మన కోపం వాటి మీద చూపించకూడదు. ఎవరూ తోడు లేకున్నా అవి మనకు తోడుగా ఉంటాయి. అందుకే నీళ్లు లేకున్నా కన్నీళ్లతో అయినా వాటిని పెంచి పోషించుకోవాలి. అమ్మ మాటలతో పాటు చల్లని మంచినీళ్లు గొంతులోకి జారుతున్నాయి. కానీ రగులుతున్న నా గుండె నుంచి నిప్పురవ్వలు మాత్రం నింగికి ఎగిసి పడుతూనే ఉన్నాయి. నా వయసుతో పాటు నాన్న మీద కోపం కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఆ కోపం తీర్చుకునే మార్గమే కనిపించలేదు. కాకపోతే నాన్న ఈ మధ్య, అంటే ఒక రెండేళ్లుగా, కాస్త నాతో తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నేను ఇంటర్ అవ్వగానే ఇంజనీరింగ్ చదువుతాను అని గొణిగాను. అక్కర్లేదు, డిగ్రీ చాలు అన్నాడు నాన్న. కళ్లలో నీళ్లు కళ్లలోనే అణిచి అమ్మవైపు చూశాను. అమ్మ తల వంచుకుంది. డిగ్రీ పూర్తి చేశాను, సంబంధాలు చూశారు, అప్పుడే నా పెళ్ళి. నాకు నిర్ఘాంతపోయే సమయం కూడా ఇవ్వలేదు. ఒక అబ్బాయిని నిర్ణయించేశాడు నాన్న. అతని ఇంజనీరు, కానీ కారు నలుపు. అమ్మ అప్పుడు కొంచెం ఓపెన్ అయింది నాన్న ముందు. అది పీజీ చేస్తానంటోంది, అప్పుడే పెళ్ళి ఎందుకు? ఆ నీ కూతురు అంతగత్తే, పిలవగానే వస్తారు పెళ్లి కొడుకులు. ఈ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పైగా కట్నం ఏమీ ఆశించడం లేదు. ఈ సంబంధం ఫిక్స్ చేస్తున్నా, ఇంకెవరూ మాట్లాడద్దు. అయినా నిన్ను నీ కూతుర్ని నేను కాపలా కాస్తూ కూర్చోలేను. పెళ్లి చేసి పంపిస్తే వాడి తిప్పలు వాడు పడతాడు. ఎంత అసహ్యకరమైన ఆలోచన అనిపించింది, కానీ ఏమనలేకపోయాను. నాన్న కదా, ఆడదంటే అనుమానించదగినది అనేది ఆయన పాలసీనా? ఆ అనుమానం అనే జబ్బుకి ఎవరూ మినహాయింపు కాదేమో. ఈయన జబ్బుని నయం చేసే వైద్యుడు ఎవరు? నా పెళ్లి అయిపోయింది. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, అమ్మ దుఃఖంతో పని లేకుండా నాకు అప్పగింతలు కూడా అయిపోయాయి. నా సంసార జీవితం మొదలైంది. అతను అందంగా లేడు, భావుకత లేదు, సౌమ్యత లేదు, కనీసం భార్యను మురిపించే రొమాంటిక్ ఫీల్ కూడా లేదు. చాలా మెకానికల్గా ఉంటాడు. నాకు అతన్ని చూస్తుంటే నాన్నని చూస్తున్నట్టే ఉంది. పైగా అతను కూడా నన్ను ముద్దుగా నల్లపిల్ల అంటూ ఉంటాడు. తన రంగు అతనికి గుర్తుండదు, మగాడు కదా. అందుకే అతను నన్ను పిలుస్తున్నా నాన్న పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. నేను చదువుకున్నది గర్ల్స్ కాలేజీ, అది కూడా మా నాన్న నిర్ణయమే. కో ఎడ్యుకేషన్ వీల్లేదు అన్నాడు. నాకు తమ్ముడు నాన్న తప్ప మగపిల్లల గురించి పెద్దగా తెలియదు. మగపిల్లలు స్నేహితులు లేరు. నా తమ్ముడు మాత్రం చాలా మంచివాడు, నేనంటే ప్రాణం పెడతాడు. నాన్న దుర్మార్గుడు, అందుకేనేమో నాన్నే గుర్తుకొస్తున్నాడు. అతనికి ఒక సరదా షికారు లేదు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళడు. ఆఫీస్ నుంచి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంటాడు. రాత్రి 8:30కి తినేయడం, 10 బెడ్రూంలోకి లాక్కెళ్ళి లైట్ ఆర్పేయడం, ఆదివారాలు సెలవు రోజులు తను మాత్రం వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్ దగ్గరికి, కార్డ్స్ ఆడడానికి, మందు కొట్టడానికి. ముచ్చటగా కూర్చుని ముద్దు ముచ్చట్లు అనేవి అసలే లేవు. మాట పులి గర్జనలా ఉంటుంది. యాంత్రికమైన జీవితం నిస్సారంగా సాగుతోంది. మాకు డబ్బుకి కొరత లేదు. అతను బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ళ నాన్న, అంటే నా మామగారు కొన్న ఒక సొంత ఇల్లు ఉంది. ఇంటికి పెరడుంది. ఆ పెరట్లో మొక్కలు కూడా ఉన్నాయి. నేను మెల్లగా అమ్మలాగా మొక్కలతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. నా స్నేహంలో మొక్కలన్నీ కొత్తగా చివురించి పుష్పించి ఫలించాయి. చిన్న తోట అందంగా ఉంది. గులాబీలు అరచేయంత విచ్చుకున్నాయి. బొడ్డుమల్లెలు పట్టపగలు భూమి మీద నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. పాదంతా దొండకాయలతో నిండిపోయింది. టమాటాలు వంకాయలు ముద్దుగా ఉన్నాయి. ఆనందం ఆపుకోలేకపోయాను. నా ఆనందం పంచుకోవడానికి ఆయన తప్ప ఆ క్షణం ఎవరున్నారు? మనిషి అన్నాక అంతో ఇంతో కళాహృదయం ఉండకపోతుందా అనిపించి అతను ఇంటికి రాగానే చేయందుకుని తోటలోకి తీసుకుని వెళ్ళి, చూశారా ఎన్ని పూలో, ఎలాంటి మందులు కెమికల్స్ లేకుండా వంటగదిలోని వేస్ట్ మెటీరియల్తో ఇంత అందంగా తయారు చేశాను అన్నాను. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తల తిప్పి ఆ మనిషి వైపు విచిత్రంగా చూశాను. అతని దృష్టి ప్రహరీ గోడ వెనకాల ఉన్న ఇంటి డావా మీద ఉంది. ఏముంది అక్కడ? నా దృష్టి కూడా అటు మళ్ళింది. షార్ట్స్ వేసుకున్న యువకుడు వ్యాయామం చేస్తున్నాడు. నేను అటు చూడగానే తన కుడి చేత్తో బలంగా లాగి నా మొహంలోకి కర్కశంగా చూస్తూ అన్నాడు, మంచి కాలక్షేపమే. తోటపని వంకతో వాడికి లైన్ వేస్తున్నావా? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది నీ నల్లమొహానికి ఇంత సీనుందా? పిచ్చివేషాలు వేశావంటే తాట తీస్తాను, జాగ్రత్త, రా లోపలికి. నిర్ఘాంతపోయాను. అవే డైలాగులు, అదే మనస్తత్వం.
అదే అనుమానం.

0: తరతరాల మగవాళ్ల మనస్తత్వానికి, అహంకారానికి నాన్న ఇతను వారసులైతే ఆ దుర్మార్గానికి బలి అవుతున్న స్త్రీలందరికీ అమ్మ తను ఉదాహరణ. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుందా? అమ్మ అందమైనది, నేను కురూపిని, అయినా కేవలం ఆడపిల్లగా పుట్టినందుకు ఈ అనుమానం మొగుళ్ల వారసత్వం కొనసాగుతూనే ఉంటుందా? వీల్లేదు, అలా జరగనివ్వను. నిశ్చలంగా అతని వైపు చూశాను. వదలండి, దృఢంగా అన్నాను. ఏం కొడతావా? కొట్టు, కొట్టవే. పళ్ళు పటపట కొరుకుతూ మరింత బలంగా పట్టు బిగించాడు సరిగ్గా మణికట్టు మీద. వదులు, విస్ఫులింగాలు వెదజల్లుతూ అరిచాను. నా స్వరంలోని తీవ్రతకో, నా కళ్ల నుంచి రాలుతున్న నిప్పురవ్వల వాడికో నెమ్మదిగా నా చేయి వదిలాడు. ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాట వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. అది కూడా నీ ఎదురుగా. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, నల్లపిల్లని అంతకన్నా కాను, రగులుతున్న అగ్నిపర్వతాన్ని. అతన్ని దాటుకుంటూ చరచరా లోపలికి నడిచాను. నా వెనకాలే మెల్లగా వస్తున్న అతని అడుగుల శబ్దంలో నాకిప్పుడు పులి గర్జింపులు వినిపించలేదు.
1: మీరింతవరకు నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.

వింటున్న పాట జోడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మన పాఠశాల ప్రత్యేకతను 9వ తరగతి విద్యార్థిని ఈ సోని తెలియజేస్తుంది.
1: మా పాఠశాల ప్రత్యేకతలు. మా పాఠశాలలో ఏపుగా పెరిగిన పలు వృక్షాలు, హరితహారంలో నాటిన వందలాది మొక్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, ధారాళమైన గాలి అభ్యాసనానికి దోహదపడతాయి. ప్రయోగశాల నిర్వహణ, గ్రంథాలయ పఠనం విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు విశాలమైన ఆట స్థలం, ఆటలపై మక్కువను కలిగిస్తాయి. ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 2 డ్రెస్సులు అందిస్తున్నారు. 2017 సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించాం. ప్రతి 7 మండలంలోని 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలకు పోటీ పడతాం. అర్హులైన విద్యార్థుల్లో వెలుగు ద్వారా ఉపకార వేతనాలు, అలాగే అమ్మ సంస్థ నుండి ఉపకార వేతనాలు అందిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా విద్యార్థులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే మా పాఠశాల అంటే మాకెంతో ఇష్టం.
2: అన్నయ్య, నేను ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని వినిపిస్తాను.

0: నవ్వులం.
1: ఇప్పుడు మనం దొంగలకు గుణపాఠం అనే నాటికను విందాం.
0: ఈ నాటికను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గజ్జల కనకరాజు గారు రచించారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తెనాలి రామకృష్ణ కవిగా బి లక్ష్మి, రామకృష్ణ కవి భార్య కమలగా ఎన్ నవనీత, దొంగల నాయకుడు గంగులుగా హి మహేందర్, తోడు దొంగలు రంగులుగా ఎం అజయ్, ఎంకులుగా ఎన్ నిఖిల్ పాల్గొంటున్నారు. వినండి.
2: ఏమండి ఏమండి, మీకు ఈ విషయం తెలుసా?
3: విషయం ఏమిటో చెప్పకుండానే ఈ విషయం తెలుసా అని అడుగుతావేమి?
2: అయ్యో నా మతిమరుపు మండా, విషయం చెప్పకుండానే అడిగానా?
3: విషయం ఏమిటో నాచకుండా తొందరగా చెప్పు. నే పద్యం వ్రాయాలి, మంచి పద్య వస్తువులు దొరికింది.
2: మీరు తలుచుకుంటే పద్యాలు కవిత్వాలు ఎన్నైనా వ్రాయగలరు, కానీ
3: కానీ అంటూ కాలయాపన చెయ్యకే,

0: తొందరగా చెప్పేడు.
1: విషయం ఏమిటో చెప్పితే ఏడ్చేది నేను కాదు మీరే.
0: ఆ ఏడిపోయి ఏడుస్తా గాని ముందు చెప్పితగలడు.
1: మొన్న మన ఎదురింటి జానకమ్మ గారి ఇంట్లో, నిన్న పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి నగలన్నీ గుళ్ళ చేశారంట కదండి.
0: ఆ విషయం నాకు తెలియదే పిచ్చి.
1: అయ్యో రామా,
0: నేను ఇక్కడనే ఉన్నాను కదా, మళ్ళీ ఏ రాముణ్ణి పిలుస్తున్నావు?
1: మరి నేను మీ భార్యను కదా, మీ సహవాసంతో రాకుండా తప్పుతుందండి.
0: నీ విషయం చెప్పకుండా చమత్కారంగా మాట్లాడడం లేదు.
1: ఓ, మీ చమత్కారం కూల
0: రాక తప్పదు, కానీ నీ విషయం ఏమిటో చెప్పక తప్పదు భార్యామణి.
1: ఈరోజు
0: ఈరోజు చెప్పు.
1: మన ఇంట్లో దొంగలు పడి మన ఇల్లు గుళ్ళ చేస్తారంటండి.
0: దొంగలు చెప్పారా?
1: చెప్పలేదు. ఈ వీధిలో ఉన్నవాళ్ళకంటే మనమే ఉన్నవాళ్ళం కదా, అందుకని ఇవాళ మన ఇంటికి కన్నం వేస్తారట అండి. ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు.
0: నిజంగా మన ఇంట్లో దొంగలు పడతారంటావా?
1: పడతారేమోనండి. ఆ ఎదురుండి జనకమ్మ గారి ఇంట్లో, పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారు. ఇక్కడ మన ఇల్లు ఒక్కటే మిగిలింది కదండి.
0: అవును, నీ మాట కూడా నిజమే. మరి ఏం చేద్దామంటావు?
1: మా అమ్మగారింటికి నగలు డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోదామండి.
0: ఓ నీ తెలివి తెల్లారా, అక్కడ ఎన్ని రోజులు ఉంటావేమిటి? ఓ వారం 10 రోజులైతే మళ్ళీ మన ఇంటికి రాక తప్పదు కదా.
1: అవును, మనము ఆ దొంగల బెడద తప్పించే నాతుడే లేడా?
0: ఎందుకుండదు, ఆలోచిద్దాం. కాని బుర్ర వేడెక్కిపోయింది, కొంచెం పాలు వేడి చెయ్యి.
1: పాలు వేడిగానే ఉన్నాయి, తెస్తానుండండి.
0: ఈ దొంగల బెడద ఎలా తప్పించుకోవాలబ్బా?
1: ఇదిగోండి పాలు తాగండి, నాకు ఇంట్లో పనుందండి.
0: పాలల్లో పంచదార కలిసిందిలే, నీవు ఇంట్లో పని చేసుకో, నేను దొంగలకు ఎలా గుణపాఠం చెప్పాలో ఆలోచిస్తాను.
1: అలాగేనండి.
2: దొంగలు ఇంటి వద్ద, దొంగల నాయకుడు గంగులు, తోడు దొంగలు రంగులు, ఎంకులతో సంభాషణ.
3: ఓయ్ రంగులు, నీకు డబ్బు అవసరమని అడిగితివి, దొరికిందా?
4: దొరకలేదు, దొంగలించాను.
3: ఎవరింట్లో? అసలు ఎప్పుడు దొంగిలించావు?
4: మీ ఇంట్లోనే గడియ క్రితం దోచాను.
3: నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా.
4: మనం దొంగలమేనాయే, ఆ బుద్ధి లేకుండా పోతుందా అన్న?
3: మనల్ని మనం దోచుకోవడం బాగుందా?
4: అట్లంటే మనం మన వృత్తికి అన్యాయం చేసిన వారవుతాం కదా.
3: నీ వృత్తి ధర్మం చల్లగుండగాని మళ్ళీ మన ఇళ్లలో చేయకు.
4: మా దొంగలకి నాయకుడివి, నీ మాట జవదాడుతానా అన్న?
3: జవదాటితే బ్రతకలేరు, కానీ మనం దొంగతనం చేయటం మంచి పద్ధతేనంటావా?
4: కూటి కోసం కోటి విద్యలు, అందులో దొంగతనం కూడా ఒకటి. మనం బ్రతకడం కోసం దొంగతనం చేయక తప్పదు, వేరే వృత్తి మనకు రాదాయే. ఇది న్యాయమో అన్యాయమో ఆ దేవుడికి తెలుసు.
3: అవును, నిన్న దొంగతనం చేసిన వస్తువులన్నీ మనం పంచుకున్నట్టేనా, ఇంకా ఏ వస్తువులైనా మిగిలాయా?
5: అన్నా, అన్ని వస్తువులు నగలు పంచుకున్నట్టే, కాని ఈ చెప్పు ఒకటి పొత్తులో మిగిలిందన్నా.
3: ఒక్క చెప్పు ఎవరైనా ఏం చేసుకుంటారా?
4: దొంగలకు నాయకుడివై ఆ మాట అంటే నేను ఒప్పుకోనన్నా. దొంగలకు చెప్పే లాభం అనే సామెత మర్చావా?
3: అవును రోయ్, మర్చిపోయాను. ఇంతకు ఆ చెప్పును ఎవరు తీసుకుంటారు?
4: నేను తీసుకుంటానన్నా.
5: సరే తీసుకో, కాని మీ బర్రె పాలు ఇస్తుంది కదా, మాకు పోసే పాల వాడికలో 4 రోజులు లెక్క తీసేయాలి.
4: సరే, 4 రోజుల పాటు ఉచితంగా పోస్తాను. ఆ చెప్పు ఇక్కడ ఇవ్వు.
5: ఆ చెప్పు ఇదిగోవోయ్.
3: ఎంకులు మంచి మాట అన్నాడు రో.
4: దానంగా తీసుకోవడం నాకు ఇష్టముండదన్నా.
3: ఈ భూమి మీద మనం దోచుకోలేనిది ఏదన్నా ఉందిరా ఎంకన్నా?
5: ఏం లేదన్నా, మన కంట్లో పడ్డ ఏ వస్తువైనా మరేదైనా సరే మనం దోచుకొని తీరుతాం కదా.
4: కూయకురా కోతలు, మనం అన్నింటినీ దోచుకోలేం.
3: అయితే మనం దోచుకోలేనిది ఏదో చెప్పురా చూద్దాం.
5: వాడేమి చెప్తాడు, ఆ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు అవి తప్ప?
3: అవేనారా రంగులు?
4: అవి కాదు, కానీ మనం దోచుకోలేనిది ధనం మరొకటి ఉంది.
3: లేదురా, మన ఇంకన్నా చెప్పినట్టు మనం దోచుకోలేనిది ఏదీ లేదురా.
5: మనం తలుచుకుంటే వాడు ఇల్లైనా పిల్లైనా గుళ్ళ చేయక మానం కదా.
4: నిజమే, తలుచుకుంటే అన్ని దొంగలించగలం.
3: నేను ఎంకులు అనేది కూడా అదే మాటరా
5: గంగులు? ఉంది ఉంది అంటూ ఊరిస్తావే గాని అసలు దోచుకోలేనిది ఉందా?
4: పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య ధనధనమెప్పుడు.
3: అంటే ఏందిరా రంగులు?
5: ఏముంటుంది, 4 అక్షర ముక్కలు నేర్చుకునే కదా, ఏదో మనకు అర్థం అవ్వకుండా పద్యం లెక్క చదివే అయిపాయే.
4: కాదెంకన్నా, పద్యం చదివిన వాడిని అర్థం చెప్పకుండా ఉంటానా?
3: అయితే చెప్పు మరి, ఆలస్యం దేనికి?
4: అధికారులు దోచుకోలేనిది, దొంగలెత్తుకపోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది విద్యాదనం.
5: విద్యాదానం విద్యాదానం అంటాడు, గట్లా అంటే ఏంటిదే గంగన్న?
3: విద్యాదానం అంటే ఎట్లుంటదిరా?
5: నేను చూసిన గంగన్న, పచ్చగా గీతలు గీతలు ఉంటది, బంగారం వంటిదే కదా.

0: అట్లాంటిది అయితే నేను చూసినా మరి.
1: మనం పిచ్చోళ్ళం అనుకుంటుండన్నా?
2: పిచ్చోళ్ళమైతే తెలివిగా దొంగతనం చేయలేము, కాని విద్యాధనం అంటే చదువు అనే గొప్పదనం.
0: నిజమేన్ రోయ్, చదువును దోచుకోలేం.
1: చదువు అనే ధనాన్ని దోచుకోలేం, కాని గీ పద్యాలను రాసేవాళ్ళని ఏమంటారు?
0: పద్యాలను రాసేవాళ్ళను పద్యాలు రాసేవాళ్ళు అనే అంటారు, కాని వైద్యుడని ఎట్లంటారా?
2: పద్యాలు రాసేవాళ్ళను కవి అంటారు.
1: ఇవాళ మనం ఆ కవి ఇంటికే కన్నం వేయాలి, చాలా ధనం ఉందట.
0: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణ కదరా?
2: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణుడే.
1: అప్పుడే పొద్దుగూకే తర్కంలో పడితే పొద్దు తెలివపాయే.
0: తర్కం సాలుగాని తొందరగా కూడు తిని ఆ కవి ఇంటికే కన్నం వేద్దాం పదండి.
1: అయితే తొందరగా కూడు తిని వెళ్దాం పదండి, ఆలస్యం ఎందుకు?
0: అలాగే, తొందరగా రండిరా.
3: తెనాలి రామకృష్ణుడు, ఆయన భార్య, వాళ్ళ ఇంట్లో సంభాషణ.
4: ఏమండి, నేను మా ఇంట్లో దొంగలు పడతారేమో అన్నప్పటి నుండి మీరు ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఇంత ఎంగిలి పడండి.
1: ఏమిటి, నేను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు భలే కనిపెట్టేశావే.
4: అవును, నేను ఎంగిలి పడలేదని నీవు కూడా మానేసినట్టున్నావు. భర్త భోజనం చేయకముందే భార్య భోజనం చేస్తుందా అండి? అసలు మీరు ఎందుకు ఇలా పరధాన్యంగా మాట్లాడుతున్నారు?
1: నేను భోజనం చేయనిదే నీవు చేయవు కదూ. పద వడ్డించు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను.
4: ఇదిగోండి ఈ చెంబు తీసుకుని వెళ్ళండి.
1: అలాగే, ఇలా ఇవ్వు.
4: భోజనం వడ్డించాను, రండి.
1: వస్తున్నాను. ఇంతకు ఏం కూర వండావు?
4: మీకు ఇష్టమైన వంకాయ కూరనే వండానండి.
1: వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భార్యామణియు.
4: ఇప్పటికీ ఆలస్యం దేనికి?
1: సరే, లాగిస్తున్నాను. నీవు కూడా నాతో పాటే భోజనం చెయ్యవచ్చు కదా?
4: వచ్చు, కానీ మీరు ముందు చెయ్యండి, ఆ తర్వాత చేస్తాను.
1: అలా చెయ్యు. కొంచెం ఆ సొరకాయ కూర వెయ్యు. చాలు, పెరుగు చాలు పోయి. బ్రౌ బ్రౌ, కడుపు నిండిపోయింది. మంచినీళ్లు త్రాగి తాంబూలం వేసుకుంటాను. ఇహ నీవు భోజనం చేయి.
4: భోజనం చేసి వంటిలు సర్ది పక్కలు వేస్తాను. అందాక కుర్చీలో కూర్చోండి. భోజనం అయ్యింది. అయ్యో, ఏమైందండి? భోజనం చేసేంత వరకు బాగానే ఉన్నారు.
1: ఏమీ లేదు, లేవోయి ఊరికినే.
4: మీరు కూర్చుంటే ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. కానీ రండి, పడుకుందురు. నిద్రపోయే వేళ కూడా దాటింది.
1: పడుకునే ముందు ఆ పని చేయాలోయ్.
4: ఇంతకు ఏం పని అండి?
1: ఈ రోజు మన ఇంట్లో దొంగలు పడతారని అనుమానం ఉంది కదా?
4: అవును, అనుకుంటున్నాం.
1: అందుకని మన వెండి పాత్రాలు, బంగారు నగలు అన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి మన చేదబావిలో వేసేద్దాం.
4: ఆ పని ఎలాగో మీరే చేయండి, నేను పడక గదిని సర్దేసి వస్తాను.
1: అలాగే, పోయి సర్దే, నేను ఈ పని చేస్తాను.
4: అలాగేనండి.
0: ఏందిరా, వీళ్ళు నిద్రపోయినట్టే లేరు, అవికిడి వస్తుంది.
1: ఎంతసేపు చప్పుడు చేస్తారు? నిద్రించేలా దాటి చాలా సేపు అయింది.
0: అంతవరకు ఈ తోటలోకి వెళ్లి చీకట్లో దాక్కుందాం.
2: అలాగే అన్నా.
1: అబ్బో, నేనైతే ఈ గడ్డపారలు సుత్తెలు మోయలేక చస్తున్నా. ఇవి ఇక్కడ దింపేసి దాక్కుంటాను.
0: నీ ఊరికే వదరకురా, ఎవరన్నా వింటే పట్టుకొని మక్కెలు విరుగుతంటారు.
2: మీ తర్కం ఆపండి, లోపల నుంచి ఏం మాటలు వినిపిస్తున్నాయో విందాం.
4: ఏమండి, మీ సర్దడం అయిందా?
1: అయింది, కానీ ఒకసారి ఇలా రాబోయ్.
4: వస్తున్నాను. ఏమిటండి?
1: ఈ పెట్టెలో మన బంగారు నగలు, వెండి పాత్రలు పెట్టినాం.
4: చాలా మంచి పని చేశారు అన్నట్టు తాళం వేశారా?
1: తాళం వేశాను. ఈ పెట్టె మన చేదబావిలో వేసేద్దాం. మన గ్రామంలో రోజుకెక్కడో ఒక చోట దొంగలు పడుతూనే ఉన్నారు. ఈ దొంగల బిడిద పోయిన తర్వాత మళ్ళీ ఈ పెట్టెను పైకి తీసి మన సొమ్ములు, పాత్రలు తీసుకోవచ్చు. ఏమంటావు?
4: మీ మాట కాదంటానా, మీ ఉపాయం బాగా లేదంటానా? సరే, బావిలో వేసేయండి.
1: నీవు కొంచెం ఈ పెట్టెను బావి దగ్గరకు తీసుకుపోవడానికి సహాయం చెయ్యవు?
4: అలాగే. అబ్బా, ఈ పెట్టె చాలా బరువు ఉందండి.
1: మన బంగారు నగలు, వెండి పాత్రలు కలిపితే బరువు ఉండదా మరి?
4: ఇంకా బావిలో వేసేయండి. మన బావిలో నీళ్లున్నాయి, చాలా లోతు కూడా ఉంటుంది.
1: అట్లాగే వేస్తున్నాను.
4: అమ్మయ్యా, ఇక రండి, నిశ్చింతగా నిద్రపోవచ్చు.
1: నిజమే, ఇక మనం దొంగలకు భయపడవలసిన అవసరం లేదు. నిశ్చయంగా నిద్రపోదాం పద.
0: అరే, మనం వాళ్ళ ఇంటికి కన్నం వేసే బాధ తప్పిందిరా?
2: నిజమే, రోగి కోరింది పాలే, వైద్యుడిచ్చింది పాలే అన్నట్లు మనం సొమ్ములు దోచుకోవడానికే వచ్చాం. వాళ్ళు మనకు శ్రమ కల్పించకుండా అన్ని వెండి పాత్రలను, బంగారు నగలను పెట్టెలో పెట్టి బావిలో వేశారు.
1: మెల్లగా బావిలోకి దిగి పెట్టెను తెచ్చుకుంటే చాలు.
2: చాలేరా బడాయి, అది లోతున్న చేదబావి, పైగా నీళ్లు నిండున్నాయి.
0: మరి మనం ఏం చేద్దాం?
1: అయ్యో, మన దగ్గర పాతాళ గరిగే ఉంటే బాగుండేదేమో.
2: ఇంటికి పోయి పట్టుకొస్తావా? మరి మనం తెచ్చే గడ్డపారలు, సుత్తెరు.

0: గుంతలు, తాళపు చేతులు, కత్తులు ఎందుకు గాడిదల మోయడానికి అంటావు కదా?
1: ఊరుకోండిరా, పాతాళగడిగకు పెట్టె వస్తుందో రాదో కానీ బావిలో నీళ్లు తోడేద్దాం, నీరు తగ్గిపోతుంది. ఈ చెంతాడు తోదిగా పెట్టెను పైకి తీసుకుని పోవచ్చు.
2: చీకట్లో బావిలోకి దిగుదామా?
0: ముందు తలో గడియజాము, నీళ్లు తోడిన తర్వాత దిగాలి. చీకటికి భయపడితే ఎలా?
1: ముందు మీరు బావి దగ్గరకు పదండిరా, నీళ్లు తోడేద్దాం. ఇలా తర్కించుకుంటూ కూర్చుంటే తెల్లారే తెల్లారేలా ఉంది.
2: సరే నీళ్లు తోడదాం, పదండి. ముందుగా నీళ్లు నేను తోడుతాను.
1: సరే నీవైతే నీవే ముందుగా తోడు, మేమెవరైనా వస్తే గమనిస్తాం, అటు ఇటు చూసి జాగ్రత్త పడదాం.
2: మీరు ఎవరైనా వస్తారేమో గమనించండి, నేను నీళ్లు తోడుతున్నాను.
3: ఒక దొంగ నీళ్లు తోడుతున్నాడు. ఇద్దరు దొంగలు అటు ఇటు తిరుగుతున్నారు. నీళ్లు వృధా పోనీయడం ఎందుకు? చాలా రోజుల నుండి తోటలోని మొక్కలు నీరు లేక అలమటిస్తున్నాయి. ఈ దొంగలకు కనిపించకుండా మెల్లగా పోయి పాదులకు నీళ్లు పోయేలా చూస్తాను. తలో గడియసేపు నీళ్లు తోడి మా తోటలోని పాదులు నిండేలా తోడండి. ఆ, నాకు నిద్ర వస్తుంది.
2: అబ్బా, చేతులు మండుతున్నాయి, ఎవరైనా వచ్చి తోడండి.
0: ఆ, నేను వస్తున్నాను, లేబోయ్. నువ్వు కాపలాకాయ్.
2: అందరు నిద్రపోయినట్టున్నారులే, నెమ్మదిగా తోడేవు, ఆలస్యమవుద్ది.
1: వాడికి తెలియదా రాబోయ్?
2: ఇవాళ నీళ్లు తోడేసి మళ్ళీ రేపు వద్దాం.
1: నోర్ముయ్ అపశకున పక్షి, నీళ్లు తోడి పెట్టెను తీసుకుని పోవాలి, కాని కాసేపు కాపలా కాయబోయ్.
0: అయ్యో, నాకు చేతులు మండుతున్నాయి. గంగన్న, నీవు కాసేపు నీళ్లు తోడుదు గాని రా.
1: అరే, చాలా నీళ్లు తోడేశారే, నాకు వంతు తప్పదు కదా. నేను కొన్ని నీళ్లు తోడేస్తా, మంచిగా బావిలోకి దిగి పెట్టె తీసుకుని వెళ్లిపోవచ్చు.
0: పెట్టెను తీసుకోవచ్చు గాని తొందరగా నీళ్లు తోడేసేయ్.
1: అలాగే తోడేస్తున్నాను.
2: ఇంకా ఎంతసేపు నీళ్లు తోడతావు? చాలులే,
0: ఇంకా ఆలస్యం వద్దు. బావిలోకి ఎవరైనా దిగండి.
3: ఓ దొంగ సోదరులారా, మా తోటకు నీళ్లు తోడి పెట్టి మాకు ఎంతో సహాయం చేశారు. మీరు కూడా ఎంతో అలసిపోయినట్టున్నారు, నీళ్లు తోడడం ఆపండి, ఇప్పటికీ చాలు.
0: గంగన్న, ఏంకన్న, అప్పుడే తెల్లారింది, మనం పెట్టె కోసం నీళ్లు తోడితే తోటలోకి మళ్ళించిండట.
1: నిజమే రోయ్, మనం మోసపోయాం, దొరికితే భడత పూజ చేస్తారు.
2: పదండి.
0: ఏమండి ఏమండి?
3: ఏమిటి, మళ్ళీ ఏం వార్త తెచ్చావోయ్?
0: మంచి శుభవార్త తెచ్చానండి.
3: ఏమిటో ఆ శుభవార్త వినవచ్చా?
0: తప్పకుండా. ఊర్లో జనం అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారులే.
3: ఏమని మెచ్చుకుంటున్నారోయ్?
0: అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవటంలో నేర్పరని, దొంగలకు తగిన బుద్ధి చెప్పారని అనుకుంటున్నారు.
3: ఇంకా ఏమననుకుంటున్నారోయ్?
0: మీ గడసరితనాన్ని, బుద్ధి చాతుర్యాన్ని పొగుడుతున్నారండి.
3: చాలా సంతోషం.
0: అవునండి, ఈ విషయం అడగడమే మర్చిపోయాను.
3: ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిగా, అడిగి చెబుతా.
0: మీరు దొంగలను ముందుగా చూసినారు కదా, దొంగలు దొంగలు అని అరిస్తే పారిపోయేవారు కదా.
3: దొంగలు దొంగలు అని కేకలు వేస్తే వాళ్ళు పారిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. దానితో మనకు వచ్చిన ఆపద తప్పిపోదు కాబట్టి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి పంపాలని అలా చేశాను.
0: ఇంతకీ ఆ పెట్టెలో ఏమి పెట్టారండి? బాగా బరువు ఉంది.
3: ఆ పెట్టెలో వెండి బంగారు నగలు, పాత్రలు పెట్టలేదు. అందులో కేవలం రాళ్ళు రప్పలతో నింపేశాను.
0: ఆ, మీలో ఇంత చాతుర్యం ఉందా?
4: ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం అనే సందేశాన్ని ఇచ్చే దేశభక్తి గేయాన్ని 8వ తరగతి విద్యార్థినుల బృందం జి రేణుక, ఎన్ జయంతి, ఈ మరియమ్మ వినిపిస్తారు.

0: ఇప్పుడు మా ఊరు సంభాషణ విందాం. ఇందులో బి లక్ష్మి, కే కావ్య పాల్గొంటున్నారు.
1: జ్యోతి, స్పెషల్ క్లాస్ కు టైం అవుతుంది, వెళ్దామా?
2: నేను రెడీగా ఉన్నాను, పద వెళ్దాం.
1: మన ఊరు మన 6వ తరగతి చదువుకున్నప్పుడు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కదా.
2: అవును, నిజమే. అప్పుడు మన ఊరిలో సీసీ రోడ్లు లేవు, వీధులు ఇంత శుభ్రంగా లేవు.
1: మన గ్రామానికి 2013 ఎన్నిక కాబడిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి.
2: ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. వీధులన్నింటినీ ఊడ్చి తడి పొడి చెత్త కోసం సర్పంచ్ గారు ఇంటింటికి చెత్త బుట్టలను అందించారు.
1: మొన్న గ్రామ సభలో మాట్లాడగా విన్నాను, మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఎంపిక చేశారు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు.
2: గ్రామ సర్పంచ్ గత 3 ఏళ్ల నుండి హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలను ప్రజల శ్రమదానం ద్వారా నాటారు.
1: మన ఇబ్రహీంపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు కదా.
2: ఎంపిక చేశారు కాబట్టి మన గ్రామాన్ని ప్రజాప్రతినిధులందరూ ఐక్యమత్యంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
1: గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా గ్రామ సర్పంచ్ ప్రత్యేకత శ్రద్ధ తీసుకుని నిర్మించారు.
2: గతంలో పెద్ద కుటుంబాలకు 10 మరుగుదొడ్లు ఉంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న 530 కుటుంబాల వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి.
1: మన గ్రామంలో నగదు రహిత గ్రామంగా ఎంపిక చేసి స్వైపింగ్ మిషన్ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ ఇంటి పనులు 100% చెల్లించారు.
2: 2016 గ్రామ సర్పంచ్ ను నగదు రహిత గ్రామంగా గుర్తించి కలెక్టర్ గారు సన్మానించారు.
1: 2017 కూడా సర్పంచ్ గ్రామంలోని చేసిన కృషిని గాను బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేసి కలెక్టర్ గారు సన్మానించారు.
2: ఈ సన్మానంలో డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ గారు 51,000 రూపాయలు నగదు ఇచ్చి సర్పంచ్ గారిని అభినందించారు.
1: సర్పంచ్ గారు 50,000 చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు.
2: గ్రామ అభివృద్ధికి కుల మతాల పట్టింపు లేకుండా సహకరించడం వల్లనే ఇది సర్పంచ్ గారికి సాధ్యమైంది.
1: నిజమే, లేకుంటే సాధ్యం కాదు.
2: మన ఆదర్శ గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలోని సర్పంచ్లు, అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. పాఠశాలను, గ్రామాన్ని పరిశీలించి వారెంతో మెచ్చుకున్నారు.
1: అవును జ్యోతి, గత 1 ఆగస్టు హరితహారంలో భాగంగా మన పాఠశాలలో చీఫ్ సెక్రటరీ కలెక్టర్ హోలీ కేరీ మొక్కలను నాటారు.
2: నాటారు. ఈ సందర్భంగా హరితహారం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మన పాఠశాల గ్రామాన్ని పరిశీలించి మెచ్చుకున్నారు. పాఠశాలలో ఎస్ఎస్సి 100% సాధించినందుకు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులను అభినందించారు. మాటల్లో పడి వచ్చాం, మన పాఠశాల వచ్చింది పదా, సార్ వచ్చిండు.
1: అలాగే జ్యోతి.
0: ఇప్పుడు పక్షులను గూర్చిన పరిశోధన చేసిన గొప్ప శాస్త్రవేత్త సలీం ఆలీని గురించి ప్రసంగాన్ని ఎం అశ్విని వినిపిస్తుంది.
3: సలీం ఆలీ అని పేరు వింటేనే స్మృతి పథంలో పక్షుల కిలకిల రావాలు మొదలవుతాయి. ఈయన జీవితం అంతా పక్షుల పరిశోధనకే అంకితమైపోయారు. 10 ఏళ్ల వయస్సులో ఉండగా ఎగురుతున్న ఒక పక్షిని చంపి దాన్ని కాల్చి చీల్చి పరీక్షించాడు.

0: సలీం అలీ. ఈయన పూర్తి పేరు సలీం మౌజిద్దీన్ అబ్దుల్ అలీ. అయి సలీం అలీగానే ఈయన విశ్వ ప్రఖ్యాతి గాంచారు. 1896 నవంబర్ 12 ఈయన బొంబాయికి చెందిన కైత్వారిలో జన్మించాడు. 1920 బొంబాయిలో జంతు శాస్త్ర కోర్సు పూర్తి చేసి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన మ్యూజియంలో గైడ్గా పనిచేశారు. 1930 వీవర్ పక్షి గురించి ఈయన ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధన యజ్ఞం ఆయన మరణంతోనే మాత్రమే సమాప్తమైనది. 1941 ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలతో వెలువరించారు. ఈ పుస్తకం ప్రతులు వేల సంఖ్యలోనే అమ్ముడుపోతూ సరికొత్త చరిత్రను స్పష్టిస్తుంది. ఈయన జీవితకాలం అంతా పక్షులతోనే గడిచిపోయింది. ఈయనను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ అని పిలిచేవారు.
1: ఇంతవరకు బాలానందం కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఇబ్రాహింపూర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా, నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి

0: నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అభి ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా క్రిందంగా

0: నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హి సేవ 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడీతో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడీపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి సమయం 3:11:06. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ అభివృద్దికి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుందని తెలియజేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని, పీఆర్సీ, విద్యా కమిషన్ ద్వారా పలు సమస్యలు తీర్చామని, మిగతా సమస్యలను రెండేళ్లలో సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ నల్లచెరువు అభివృద్ది పనులపై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. మరో రెండు నెలల్లో చెరువు అభివృద్ది పనులు పూర్తవుతాయని వెల్లడించారు. నవంబర్లో సీఎం చేతుల మీదుగా ఉప్పల్ నల్ల చెరువు ప్రారంభం కానుందని తెలియజేశారు. హైడ్రా అభివృద్ది పనులతో మంచినీటి వనరుగా ఉప్పల్ నల్ల చెరువు మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హప్సిపూర్ వద్ద బీఆర్ఎస్ రైతు పొలికిక సభ నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్రావు, ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిమ్స్లో ఈహెచ్ఎస్ ఉచిత ఓపీ సేవలను యథావిధిగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. అలాగే లబ్దిదారుల సౌకర్యార్థం మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లను మంజూరు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 3 సెంటర్లు ఏర్పాటు కానుండటంతో లక్షలాది మందికి లబ్ది చేకూరనుంది. ఆటో సంక్షేమ బోర్డు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీలు, రెట్రోఫిట్మెంట్ వంటి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 7వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రవాణా కార్మిక శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ చర్చలు నిర్వహిస్తారు. ప్రజాపాలన 1000 రోజుల ప్రగతిని వివరిస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు సన్నాహక్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఖండాల వాస్తవ విస్తీర్ణాన్ని ఖచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్ను ప్రోత్సహించే టోగో ప్రతిపాదిత తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. భారత్ సహా 164 దేశాలు మద్దతివ్వగా అమెరికా వ్యతిరేకించింది. కాగా సమతుల్య పట విధానాలను ప్రోత్సహించడానికే మద్దతిచ్చామని, నిర్దిష్ట పట్టాన్ని ఆమోదించినట్లు కాదని

భారత్ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఉదరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం.

0: అయ్యా,
1: సురతి 33 కోట్ల దేవతలకు అధినేతను, ఈ స్వర్గాధిపతి పట్టణం వారి పరిపాలించు. అమరేంద్రుడను, పురంద్రుడను, బిడమజుడను, దేవేంద్రుడను, పాకశాసనుడను, ఇంద్రుడను, మధియనామదేయము దేవేంద్రుడు అంటారు.
0: స్వామి, మీకేమన్నా పుత్ర సంతానం కలిగాదా అయ్యా?
1: ఇద్దరు, ఒక కుమారుడు, ఒక కుమార్తె.
0: సరే అయ్యా, ఇక్కడనే ఉంటున్నారా?
1: మా పట్టణము
0: ఎక్కడ?
1: స్వర్గాధిపతి పట్టణము.
2: నారాయణ.

0: నారాయణ నారాయణ నారాయణ.
1: అయ్యా ఎవరు మీరు?
0: ప్రధాని
1: అయ్యా,
0: బ్రహ్మ మానసా పుత్రుండను. నా పేరు నారద మహర్షి అంటారు. నేను త్రిలోకములు తిరుగుచు ఎక్కడ కలహము ప్రాప్తించునో అక్కడ కలహములు చేసి వారి వారికి జగడ్ములు పెట్టిస్తే నా గర్భము నిండుతుంది. ఆ కారణము చేత ఎక్కడ కలహమునా అని ఎదురు చూసుకుంటూ ఇందరకను చేరవచ్చాను.
1: మరి ఇప్పుడు ఎక్కడైతుందయ్యా నీకు?
0: ఇప్పుడు నాకు కలహము కావాలి అంటే, నా భుజ నిండాలి అంటే నేను ఇప్పుడు స్వర్గమునకు వెళ్ళాలి.
1: సరే,
0: అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రుడితోటి కాస్త సంభాషణ చేసిన తర్వాత చెప్తాను.
1: సరే సరే అయ్యా. దేవేంద్ర,
2: ఎవరు?
1: మన సన్నిధానము బ్రహ్మమానసాపుత్రుండు భారతీయ కుమారుండు త్రిలోకములు చెంచరించు నారద మహర్షి మీ దర్శన భాగ్యమునకై వచ్చాడు.
2: నారద, అభివాదం.
0: చల్లగవడ్డిలు
2: త్రికాలవర్తులు దైవ సంబోతులైన దేవరు శిష్యులు, మీ రాక చేత మా స్వర్గాదిపురి పట్టణము శోభాయమానంగా వెలుగుంచున్నారు.

0: స్వామీం భువనేశ్వర
1: నారాయణ
0: దేవ ఋషీశ్వరులు త్రికాలవేత్తలు కావున బ్రహ్మపుత్రులు, మీ రాక చేత మా స్వర్గాధిపతి పట్టణమే కలకల్లాడుచున్నది స్వామి. మీ పాదంబులకు ఈ ఇంద్రుని శతవేల వందనములు అర్పిస్తున్నాను. నన్ను ఆశీర్వదించుము.
1: దేవనాయక, నీవు స్వర్గమును ఉంటేనే కదా ఈ స్వర్గమంతా బాగుపడేది. అయినను నీవు ఆలోచనలు ఉన్నట్టుగా నాకనిపించుచున్నది.

0: స్వామి.
1: దేవనాయక.
0: ఏమేమి?
1: క్షేమమగును నీకు. శృతి 33 కోట్ల దేవతలకు ముఖ్య నాయకుడివి, శిశి మనోహరుడివి. ఈ ప్రకారంబుగా నీవు స్వర్గమునే ఎరుచిన మహాన్ భావుడివి. నీకేమి బాధనయ్యా?
0: ఒక్క మాట స్వామి. త్రిలోక సంచారులు, త్రికాల విత్తలు తమరు ఎరుగినది ఏమీ లేదు. ఏ ఏ తీర్థములు సేవించారు? ఎచట నుండి తమ రాక?
1: నేను తిరగనది ఏమున్నది మహాన్ భావ? సకలమును తిరిగదను. తిరిగి తిరిగి నా కాళ్ళు బల్పములు కట్టినవి. మరి కట్టవా? ఒక ఊరియా, ఒక పల్లియా, అసేత్ హిమాచల పర్వతములకు అడుగులు మడుగులైనవి. అయినను శోనితాపురం నుండి ఇక్కడికి చేరవచ్చి.
0: స్వామి, శోనితాపురం, శోనితాపురం అనగానే నా గుండె జల్లు జల్లు అంటున్నారయ్యా.
1: అదేమిటయ్యా?
0: ఎందులోక తమకు తెలియదా స్వామి?
1: ఏమో నాకేం తెలుసు.
0: చూడు.

0: స్వామి.
1: ఏమన్నావు
0: నారద? ఆ శివుని తాపరము నీలువాడు, మధురకృష్ణుడైన జలంధరుడు. అనువనువు నా క్షణక్షణము నా దినదినమున దేవేంద్రుని చంపాలి, స్వర్గాధిపురి పట్టణమును హస్తగతము చేసుకోవాలి, దేవతల ఎట్టి పట్టాలని అనువనువున వాడు కోరుచున్నాడట. వాడు కోరుచు ఉన్న మాట తెలియగానే వాని భయంపడకు భయభ్రాంతులమై గడగడ వణుకుచున్నాము స్వామి. కాని ఎందరెందరో మధురకృష్ణులు నా పిల్లకి ఎత్తి వచ్చినా నీ మాయోపాయము చేత వారిని వధింపు చేశావు నీ దయచేత. కావున ఇట్టి ఘోరదానవుడైన ఈ జలంధరుడు ఎలా చస్తాడో కాస్త వారిని చావు వార్త చెప్పి మమ్ముల బ్రతికింప చేయమని పరిపరి విధముల వేడుచున్నాను స్వామి.
1: నారాయణ,

0: నారాయణ, నువ్వు చెప్పినది సత్యము.
1: వాడు ఎలా చేస్తావో చెప్పు.
0: ఎన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో చంపించాను, కానీ ఇది అలా కాదే. ఎలానైనా వాణ్ణి.

0: ఏమి స్వామి, ఏమేమి?
1: నిన్ను చంపాలి అంటే సాధ్యమా? నీవేమో వాడి చావెలా అని నీవు ఆలోచిస్తున్నావు. నిన్ను చంపడం ఎలా అని వాడు ఆలోచిస్తున్నాడు. అయినా జలంధరుని చంపాలి అంటే అతడు పుట్టించిన బ్రహ్మదేవుడు సాధ్యమే కాదు, దుష్ట శిక్షణుడగు నారాయణుడు సాధ్యమే కాదు, లయకారకుడైన శంకరుడు సాధ్యమే కాదు. అయినా నీకెలవుతున్నది? అయినా ఒక మాట వింటావా?
0: ఏమది?
1: అతడు ఏ ప్రకారంగా అంటే

0: అంటే తరమ కాదు. అందులోనూ ఎటువంటి వాడైనా వాడి ఎందు కోపావేశంగా ఉన్న వాడందరిని కొట్టి వాడు చంపేస్తున్నాడు, చింపేస్తున్నాడు. అది అనుగాక సృజి 33 కోట్ల దేవతలనైనా ముప్ప పెట్టి చెరలో వేసి అన్ని చేద్దామని ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆయన నీ తరం కాదు.
1: నీవు చెబుతూ ఉంటే ఇవాళ చనిపోయేవాడు ఇక ఇప్పుడే చచ్చినట్టున్నది కథ.
0: ఎందుకయ్యా
1: అంత
0: బాధ? ఎందుకు?
1: నా

0: మా జీవనోపాధి నీవే స్వామి. కారుణ్యము చేత, నీ కరుణ కాఠిన్యము చేత మమ్ములు ఏ విధమైన సంరక్షించమని పరిపరి విధములు వేడుతూ ఆ దారవేందుని బాధ నుండి తొలగింపు చేయమని వేడుతున్నాను.
1: అయినా దేవేంద్ర, ఒక్కటి అడుగుతాను, వాడి మీదకి యుద్ధాన్ని వెళ్తానని నువ్వనుకుంటున్నావు, వాడిని చంపుదామని నువ్వనుకుంటున్నావు, నా చేత కదని మల్లోటంటున్నావు, నీకు చెప్పాలి అంటే

యుద్ధము చేస్తారని అనకు. నీ తరము కాదు, ఆయనంటే ఎవడనుకుంటున్నావు? ప్రపంచములోనే ఎటువంటి వాడికి వనకకుండా దానవులందరినీ జశించడానికని దేవతలనే ఇచ్చి పట్టాలని కుతూహలంతో ఉన్నాడు. నువ్వేం చేస్తావయ్యా?

0: రాను. విన్నవించి మా బాధలు తీర్చవయ్యా.
1: నారాయణ నారాయణ అంటే అతడు చావు ఎలా చెప్తే వెళ్ళి చంపుతావా?
0: అవును.
1: ఏమిటయ్య దేవేంద్ర, చంపాలి అంటే మన

0: దేవేంద్ర, అతడు ఎలా పుట్టాడనుకుంటున్నావు?
1: స్వామి,
0: శంకరుని మూడవక నుండి పుట్టినవాడు, జలములో పుట్టినవాడు. శక్తిరూప పార్వతీదేవి శక్తిరూపం ఇచ్చినప్పుడు దేవేంద్రుడు వెళ్ళి, నీవే వెళ్ళి ఆమెను చూస్తామన్న సమయంలో శంకరుడు అడ్డుపడినా మాట వినకుండా వెళ్ళినప్పుడు నీ మీద కోపావేశముతో త్రినేత్రము తెరచిన దాన్ని నీ వెంట పడినా, నీవు పరిగడినా నీ వెంట నంటుకొని సముద్రంలో పడ్డాది. జలములో పుట్టినప్పుడు ఆ జలములో పుట్టినవాడే జలంధరుడు. అతన్ని తీసుకొని వచ్చి దంభాసురుడికిచ్చిన పెంచి పెద్ద చేశాడు. పెద్దవాడయ్యాడు. 16 ఏళ్ల వయసులోనే వెళ్ళాడు, శంకరుణ్ణి ప్రార్థించాడు. అతడు ప్రాణములు పోకుండా శంఖము తన తలయందు పెట్టినవాడు. ఆ శంఖము పోయినాడు ప్రాణి పోతుంది.
1: స్వామి, సరే, ఇక వాడు చస్తాడు, బ్రతుకుతాడు, నన్నే సంపుతాడు. కాని ఒక్క మాట
0: చెప్పు.
1: మరి వాని పెళ్లి అదని కాస్త విన్నాను. మరి వాని భార్యతోని హాయిగా సంసార సాగరం చేస్తూ సుఖ సంతోషముగా జీవనం గడుపుతున్నాడా వాడు?
0: నారాయణ, నారాయణ, తెలవనట్టు నీవు మాట్లాడుచున్నావు, నాకే చెప్తున్నావా? పెళ్లి సమయంలోన శుక్రాచార్యుడు వెళ్ళి ఏదో బుధిగరించి పెళ్లి చేస్తానని చెప్పి ఒప్పించి వచ్చిన తర్వాత నీవేం ఆలోచన చేసుకున్నావు? ఓహో, పెళ్లి అయిన తర్వాత యుద్ధమునకు వెళ్ళమని శుక్రాచార్యుడు చెప్పాడు. ఒకవేళ పెళ్లి అయితే మా మీదకి యుద్ధానికి వస్తాడని పెళ్లి సమయంలోన ఆమె వేసే పూలమాలలోన తీగ మల్లె సర్పమువై ఆమె కంటికగు పడి పెళ్లి భంగము చేసి ఇప్పుడు వారిని విడదీశావు. అది నీవు తెలనడు మాట్లాడుచున్నావా?
1: మరి వాడు ఆ పెళ్లి భంగం అయితేనే వాడు రాడు, నేను బతుకుతాను.
0: నారాయణ, నారాయణ,
1: కానీ
0: ఒక్క మాట.
1: మరి వాని భార్యతోని కలిసి మెలిసి ఉంటాడా గిజ్జప్పయ్య?
0: కలవడం ఎక్కడిదయ్యా? కలవడం ఎక్కడిది? ఎప్పుడు నీవా మహాత్యము చేశావో ఆ కోపావేశంతో నన్ను అవమానపరచాదని కోపముతో తీసుకుని వెళ్ళి బలిపురంలో కొత్తగా ఉంచాడయ్యా. ఎవరు లేరు బలిపురములోన, ఉంచాడు, ఎవరు లేరు, ఆమెతో మాట లేదు, ముచ్చట లేదు, తీసుకుని వెళ్ళి వేరే ఉంచాడు. కానీ ఒక్కటి ఉందయ్యా ఆలోచన,
1: ఎందుకంటే
0: నేను సురపక్షపాతినని ఎందరో అంటారు.
1: కానీ
0: మీకు మీరు చేస్తేనే కదా నాకు ఆలోచన.
1: అదే కదా,
0: ఒక్కవేళ నీవు జలంధరుణ్ణి ఓడించడానికి గల కారణం ఒకటే ఉంది.
1: ఏమది?
0: ఏమిటంటే ఆ తులసిదేవి మందిరంలో ఉంది. నీవు వెళ్ళి తులసిని భంగం చేశావంటే జలంధరుణ్ణి మాత్రం
1: ఓడించు. ఇక ఇప్పుడే వెళ్ళి తులసిని భంగ పుచ్చి తీసుకునే వస్తా. తులసి ప్రేయసి మానిని ఇటు వీక్షించు సారసాన్ని.

0: సుందరేమని, నిన్ను చూడడానికి దివి నుండి పులికి దిగి వచ్చిన ఈ అమరేంద్రుడను దేవేంద్రుడను ఒక్కసారి నన్ను వీక్షించుము నీ కన్నులారా.
1: ఎవరు? ద్వారం కాడ ఉండి సారసుని పిలుస్తున్నారు. నా భర్తను కాదన్నప్పటి నుండి పరమేశ్వరుని సేవ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను.

0: నీ అంద చందాలు చూసి ముగ్ధుడనయ్యాను కనుక ఒక్కసారి నా ప్రేమ తీర్చుమని పరిపరి విధంబుల వేడుచున్నాను, వెంటాడుతున్నాను. రా
1: నీచుడ అమరేంద్రుడ, ఇంత భయం లేకుండా నా వద్దకు వచ్చి ఇలా మాట్లాడుచున్నవరంటే బలిమిచే.

0: నీవు నా భర్త నేను సమయంలో వచ్చి ఒంటరిగా ఉన్న నా వెంటపడి నీవు బలత్కరం చేస్తున్నావు నీచుడా. నా భర్త విన్నట్టే, నా భర్త వింటే నీ ప్రాణము తీస్తాడు. కాని దేవేంద్రుడికి ఒక ముచ్చట చెప్పాను, తులసి వద్దకు వెళుతాడు, మందులోనే ఉన్నాడు. ఇదే సమయంలో నేను జలంధరుడికి చెప్పి అక్కడికి పంపించి వాడిని గర్వభంగం చేసి ఉపాయం చేస్తాను. జలంధరా, భార్యను కాదన్నావు, భార్యను తీసుకుని వెళ్లి బలిపురములో వేశావు. ఆ బలిపురములో ఉన్న నీ భార్య వద్దకు దేవేంద్రుడు వచ్చి ఆమెను బలత్కారం చేయడానికి వెళ్ళాడు.
1: ఎవడెవడు? దేవేంద్రుడా?
0: అవును.
1: ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గుని సంహరింపజేసి ఇక వస్తాను. ఇప్పుడే బలిపురం ప్రయాణము.

ఊర ఇంద్రనాథ రంగు తెలియక కర్తని మరగల దొరవురా. అన్ను మిన్ను తెలియక కన్నుల కావరంబు చేత మద మచ్చరంబు చేత నా తులసిని భంగము చేయవచ్చావా దేవేంద్రుడు? నీవు

0: నియమిత రాలేదు, నిన్ను నీ భార్యను
1: కలుపురామని వచ్చిన. జలంధర,
0: ఏమి
1: నేను చెప్పినది ఆసన్నమైనదా?
0: అవునవును.
1: ఆ ఇప్పుడు సరే, ఏదో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న మాదిరిగా ఏదో చెప్పినందుకు.

సతీ తులసి కథ చిందు యక్షగానం వినిపించారు శ్రీ గడ్డం సారంగ పాండి బృందం వారు. జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి. సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన శ్రీమణి గీతం, అనూప్ రూబెన్స్ సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి సత్యం చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన కందికొండ గీతం చక్రీ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఇక ఈరోజు రాత్రి 7:45 నుండి 8:45 వరకు, తిరిగి రాత్రి 9:30 నుండి 11:45 వరకు ట్రాన్స్మిటర్లు మాత్రమే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 గాను మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటు ద్విభాష వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం ట్రాన్స్మిటర్లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. మిగతా కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కొనసాగుతాయి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 9:30

రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ వి కాళీప్రసాద్ బాబు గారి మృదంగ లయ విన్యాసం ఉంటుంది. వయలిన్ సహకారం విఎస్పి గాయత్రి శివాని, అనంతరం విఠల్ రాజ్పుర వారి పక్వాజ్ వాద్యం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గానలరిహి ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35, 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి శాంతి సుజిత్. 7:15 ఈ మాసపు పాట. ఇందులో కొత్త చిగురు తొడిగిందట ఆమని అనే పల్లవితో సాగే ఈ పాటకు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:35 స్తుతిమాల, 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణ వాద్య కచేరి ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం. ఇందులో జాతీయ పోషకాహార దినోత్సవం సందర్భంగా డైటీషియన్ శ్రీమతి కె సౌమ్య కృష్ణకుమారి సౌమ్య గారితో కృష్ణకుమారి గారి సంభాషణ ఉంటుంది. 1:20 వనితాలోకంలో ట్రాన్స్ ఉమెన్ ప్రేమ్ లీలా గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ నగర్ పిల్లలు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 3:00

0: Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penj Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 85,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని తెలిపారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 7న తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతు పొలికేక నిరసన కార్యక్రమంలో విమర్శించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పరిపాలనాపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీల పరిష్కారాన్ని ఆయన ప్రస్తావించారు. మిగిలిన సమస్యలను 2 నెలల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు సంబంధించిన వదంతులను ఆయన ఖండించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలు, విద్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
4: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
3: అంతకుముందు స్థానిక పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ ఓటర్లను తొలగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సమీకృత సవరణను దుర్వినియోగం చేస్తోందని ముఖ్య

మంత్రి ఆరోపించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ 113 మంది ఉత్తమ విద్యా ఉపాధ్యాయులను సత్కరించారు. అబిట్స్లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకలతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి హైదరాబాద్ ఐఐటి అధ్యాపకుడు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు ఈరోజు అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు ఆయన పొందారు. ప్రొఫెసర్ సాహు వివిధ ఎత్తులలో వర్షపు బిందువుల ఆకారం, పరిమాణ పంపిణీలపై చేసిన పరిశోధనలు వర్షపాత అంచనాను మెరుగుపరచడానికి దోహదపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తమ ఉపాధ్యాయుడు కల్వల ప్రకాశరాయుడిని మోత్కూరులో సన్మానించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసి సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ జనాభా లెక్కల నుండి ఓబీసీల గణనను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల సామాజిక మార్గదర్శకులుగా ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నిషేధిత జాబితా నుండి అన్ని చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు అలేటి మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాణిజ్య ప్రయోజనాలకై హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా 7,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. హరిత శక్తిని, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కేంద్రంగా ఈ సంస్థ నిలబెట్టనున్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి 7 సెప్టెంబర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దుబ్బాక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు రైతు పొలికేక నిరసనకు నాయకత్వం వహించారు. గ్రామాల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ దుబ్బాకలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువులను సృష్టిస్తోందని, విద్యుత్ సరఫరాను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సిరిసిల్ల, కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన అత్యంత విలువైన భూములను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, GO 97 రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 18,250 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అక్టోబర్

ఒకటి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 17.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు

0: దినోత్సవం సందర్భంగా దుమలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జీవితాలను నడిపించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు సెక్షన్ 22A నిషేధిత సంబంధిత సమస్యల గురించి ఆందోళనకు సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరటానికి ఉపాధ్యాయులపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్షయైవ వికసిత భారతస్య నిర్మాణం సంభవేదితి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రాఖ్యాపయత్. అత్రావసరే సా 48 శిక్షకేభ్యః రాష్ట్రీయ పురస్కారానపి ప్రదత్తవతీ. ఛాత్రాణాం జీవన సంస్కారాయ పాఠ్యపుస్తకేభ్యః పరం గంతుం శిక్షకాన్ ప్రాచోదయత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సహ బాలకేషు పటల దర్శన వ్యసనస్య న్యూనీకరణాయ క్రీడా బహిరంగ ప్రవృత్తినాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపి చ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఏ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దువై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోత్స్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తాపూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరి నవదిల్ల్యాం ఆయోజితే 26,000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతి సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధానే నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశల సంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశలరాజనాధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతి యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి. యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్రవికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్యా అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్రనిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
2: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
1: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావిత. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రీయ శిక్షక పురస్కారాన్ సమర్పయ.

0: సప్తవింశతి రాజ్యేభ్యః సప్త కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్రసర్వకారస్య షడ్భ్యః స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః అష్టచత్వారింశత్ విద్యాలయీయాః అధ్యాపకాః ఏతాన్ పురస్కారాన్ ప్రాప్తవంతః. సహైవ రాష్ట్రపతిః ఉచ్చశిక్షణసంస్థానానాం అథ చ పాలిటెక్నిక్ సంస్థానానాం ఏకవింశతి ప్రాధ్యాపకేభ్యః రాష్ట్రియ సమ్మానం ప్రాయచ్ఛత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యాపకాన్ సమాహూతవాన్ యత్ తే కేవలం పాఠ్యపుస్తకేషు ఆత్మానం న బద్ధ్వా ఛాత్రాణాం జీవన సంస్కారే బాల్యభావస్య సురక్షాయై మహత్తరం దాయిత్వం నిర్వహేయుః. గతదినే నవదిల్ల్యాం రాష్ట్రియ శిక్షక పురస్కార విజేతృభిః సహ సంవాదం కురవన్ శ్రీమోదీ ఏతాన్ విచారాన్ న్యరూపయత్. సామాజిక సంచారపటలే అస్య సంవాదస్య కతిపయాన్ దృశ్యక్షణాన్ సంయోజ్య ప్రేషితేకస్మిన్ సందేశే ప్రధానమంత్రిణా విశేషతయా బలం దత్తం యత్ శిక్షకాః సునిశ్చినుయుః యత్ ప్రత్యేకస్మిన్ ఛాత్రే విద్యమానః బాలకః సదా సజీవః తిష్ఠేత్, తదర్థం శిక్షకాః స్వాంతర్గతమపి బాల్యభావం రక్షయేయుః. సః ప్రత్యపాదయత్ యత్ బాలకేషు వాస్తవిక పరివర్తనమానేతుం శిక్షకాః కేవలం పాఠ్యక్రమే సీమితాః న భూత్వా తేషాం సమగ్ర జీవనేన సహ ఏకీ భవేయుః.
1: मैं पूरी शिक्षा जगत से ये कहना चाहता हूँ कि हमें पहले से ज्यादा किताबों से बाहर निकल करके, सिलेबस से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा. बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: స్వాస్థ్య సామాజిక ప్రకరణేషు కథయన్ శ్రీమోదీ బాలకేషు ప్రవర్ధమానాం పటల దర్శన వ్యసనం ప్రతి గభీరాం చింతాం ప్రకటితవాన్. అస్య పటల వ్యసనస్య ఉపశమనాయ సహ క్రీడా ప్రోత్సాహనం బహిః క్రీడా ప్రవృత్తిః సర్జనాత్మక కార్యాణి చ ప్రభావశాలినః ఉపాయాః సంతీతి వ్యచారయత్.
1: एक विषय है स्क्रीन टाइम. अब ये एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेलकूद मतलब वो वीडियो गेम नहीं, मैंने एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता. और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए.
0: సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానిం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య శిక్షక దివసావసరే రాష్ట్రపతినః ద్రౌపదీ ముర్ముర్యాయాః ఏకం వశిష్టం అలేఖం సామాజిక సంచారపటలే ప్రాసారయత్. స్వీయ సందేశే శ్రీమోదీ అలిఖత్ యత్ అయమాలేఖః అధ్యాపనకర్మ మానవతాయాః నవనిర్మాణస్య స్వతంత్రచింతనస్య జిజ్ఞాసాభావస్య చ ప్రవర్ధనార్థం పవిత్రకార్యత్వేన సవిస్తరం ప్రస్తౌతి. సహ న్యరూపయత్ యత్ రాష్ట్రపతిః ఛాత్రాన్ ఉత్తమం మానవరూపేణ నిర్మాతుం శిక్షకాణాం సమాహ్వానం కృతవతీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సోత్సాహం భాగం భజిష్యతి. అత్రావసరే శ్రీమోదీ సభామపి సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య శీర్షఘటకరూపేణ ప్రతిష్ఠితః శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యేతత్ భారతస్య ఉచ్చశిక్షాసంస్థానేషు అగ్రగణ్యః మన్యతే. విదేశమంత్రాలయః అవదత్ యత్ నేపాలదేశస్య జలాప్లావితాత్ త్రిశూలీయాపణక్షేత్రాత్ పంచవర్షీయ బాలకేన సహ ఇతోపి త్రయః భారతీయాః నాగరికాః రక్షితాః. యేన రక్షితానాం భారతీయానాం సంఖ్యా 179 అభవత్. MEA ప్రవక్తా రణధీర జాయసవాలః హ్యః అవదత్ యత్ 75 యావత్ భారతీయాః నాగరికాః లుప్తాః సంతి. ప్రవక్తా అవదత్ యత్ గత మాసస్య 26 దినాంకే నేపాలదేశ వినాశకారి ఆకస్మిక జలాప్లావనాత్ ఆరభ్య భారతేన నేపాలదేశాయ ప్రాయః 95 టన్మితా సహాయతా సామగ్రీ ప్రేషితా. విదేశమంత్రాలయస్య ప్రవక్తా అవదత్ యత్ నేపాలస్య సర్వకారస్య ఆవశ్యకతానుసారం భారతం నేపాలాయ నిరంతరం సాహాయ్యం ప్రదాస్యతి. భారతస్య ముఖ్యన్యాయాధీశ సూర్యకాంతః అద్య స్వస్థమతభిన్నతాయాః విచారవి

0: विमर्शस्य च संस्कृतेः महत्वम् अधोरेखितवान्। नवदिल्ल्याम् आयोक्ष्यमाणस्य ब्रीक्स मुख्यन्यायाधीशानां मञ्चस्य अंशत्वेन भारतस्य मुख्यन्यायाधीशेन अद्य ब्रीक्स सदस्य राष्ट्राणां सहभागी राष्ट्राणां च प्रतिनिधिमण्डलं सम्बोधितम्। समयोचितं पूर्वानुमेयं च न्यायदानम् आवश्यकमिति सः अस्मिन् विषये बलं प्रदत्तवान्। सः स्मरणम् अकरोत् यत् कथं नालन्दा विश्वविद्यालयः अत्यन्तं प्रख्यातं शैक्षणिककेन्द्रमासीत्, यत्र समग्रविश्वस्य छात्राः संशोधकाः च विना कस्यापि भेदभावेन बाधया वा प्रवेशिताः आसन्। महिलानाम् एशिया चषक विंशति प्रतिविंशति प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिम रोमाञ्चकद्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिरप्रतिद्वन्द्विना पाकिस्तानेन सह भारतं योत्स्यते इति वार्ताः।
1: आकाशवाणी డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Now you listen a radio lesson on the topic Energy Resources Management for the students of UG first year second semester in the subject Environmental Science. The resource person is Dr. Ashok Gellu.
4: Energy Resources and Their Management. In this lesson, we will explore different types of energy resources, their importance, the challenges of energy management and sustainable solutions for the future. Energy is the backbone of modern society, powering industries, transportation, homes, and even our daily activities. But how we manage these resources determines the future of our planet. So let's dive deep into this crucial topic. Understanding energy resources. Energy resources can be classified into two main categories. These are naturally replenished over time and are considered sustainable. Solar energy, captured from the sun using solar panels. Wind energy, generated using wind turbines. Hydropower uses flowing water to generate electricity. Geothermal energy harnesses that heat from beneath the earth's surface. Biomass energy derived from organic materials like wood, crop waste, and animal dung. Non-renewable energy resources. These are finite and the millions of years to form. Fossil fuels, coal, oil, natural gas, major sources of energy but cause pollution. Nuclear energy uses uranium for power generation, which concerns about safety and waste disposal. Each energy source has its advantages and drawbacks, influencing energy policies and management strategies worldwide. Challenges in energy resource management. Effective energy management is crucial because of several global challenges. Overdependence on fossil fuels. About 80% of global energy still comes from fossil fuels, causing environmental damage and greenhouse emissions. Climate change అండ్ పొల్యూషన్.

0: బయోఫ్యూయల్స్, బయోడీజిల్, బయో అస్ఫాల్ట్, వేస్ట్ టు ఎనర్జీ, ఇథనాల్ అండ్ బయోప్రోటీన్.
1: యు హ్యావ్ లిసన్డ్ ఏ రేడియో లెసన్ ఆన్ ద టాపిక్ ఎనర్జీ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇన్ ద సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ద రిసోర్స్ పర్సన్ ఈజ్ డాక్టర్ అశోక్ గెల్లు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20 నుండి 25% వరకు నత్రజనిని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20 నుండి 25% నత్రజని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10 నుండి 20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలచగా నీరు నిలబెట్టి 100 నుండి 150 కిలోల అజోలా వేసి 2 నుంచి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్టయితే అసిటోబ్యాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీనివలన ఎకరాకు 8 నుండి 16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫోబ్యాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబ్యాక్టీరియా లేదా అజోస్పైరంలను అజిటోబ్యాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను, బాగా దుబ్బు చేసి దశలోను, అంకురం తొడిగే దశలోను, బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15 నుండి 20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేపపూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడకం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా చీడపీడలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో యూరియాని తగ్గించుకొని వాడడం వల్ల ఎక్కువ లాభాలుంటాయి. అంతేగాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తు పెరిగి పడిపోతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. కాంప్లెక్స్ రూపంలో మొక్క ఎదిగిన తర్వాత వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది.

ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెలనుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూమిలో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింకు సల్ఫేట్ను 200 నుండి 250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్తో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుళ్ల మందులను కలపరాదు. చౌడు నీళ్లలో పిచికారీ అనేది తప్పనిసరి. ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ ఇనుపధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయు భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలు ఉంటాయి, అదేవిధంగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ను మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేవి ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మాత్రమే వేయాలి. హైబ్రిడ్ రకాలకు మాత్రం ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసినట్టయితే అధిక లాభం ఉంటుంది. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్టయితే భాస్వరం వలన మొక్కకి ఎలాంటి లాభం ఉండదు. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషియంను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్క మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషియంను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు, 40, 60, 80 రోజులకు మొక్కల మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషియం, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను 3 సార్లు 30, 60, 90 రోజుల్లో హైబ్రిడ్లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషియంను పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు

0: ఒక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో ఒక బ్యాగు, యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని 3వ వంతు దుక్కిలో, మరియు 3వ వంతు పైరు మొక్కలు ఎత్తు దశలో, మరియు 3వ వంతు పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకాన్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో, 40% నత్రజని మొక్క 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు, మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకోవాలి. జింకు లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకోసారి దుక్కిలో 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. సునీల్ కశ్యప్ సంగీత సారథ్యంలో విజయ్ యేసుదాస్, శ్వేతామోహన్ ఆలపించిన రామ జోగశాస్త్రి గీతం ఒక మనసు చిత్రం నుండి.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శో కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పహలే లగభగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహి కే బరాబర్ హే. ఏ ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకో బహుత్ బహుత్ బధాయీ దేనా చాహూంగా.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంద మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు.

పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్షేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు NHAI స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా NHAI ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు
నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ

0: పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. ఈ కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రాముఖ్యత, జీవ నియంత్రణ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇతర మందులాంటివి వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వివిధ చీడపీడలను ఎలా నివారించవచ్చు, ప్రస్తుతం అందరూ రకరకాల కల్తీలతో విపరీతంగా వాడుతున్నటువంటి కెమికల్స్ తోటి ఎంతోమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆరోగ్యంగా జీవన విధానాన్ని చక్కబెట్టుకోవటం కోసం చక్కటి ఆహారం కూడా ఎంతో అవసరం. ఈ చక్కటి ఆహారాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పండించగలిగితే అదొక అద్భుతమైన ఆహారంగా మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా భావితరాలకు తరగని ఆరోగ్య నిధిని మనకు సంపాదించి పెడుతుంది. ఈరోజు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ, దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఈ అంశం గురించి శ్రోతలకు తెలియజేయడం కోసం స్టూడియోస్లో రాజేంద్రనగర్ హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త జీవ నియంత్రణ విభాగం డాక్టర్ రామకృష్ణబాబు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
7: నమస్తే. సార్,
6: సాధారణంగా మనమంతా కూడా స్ప్రేలు వాడో లేదా ఇంకా వివిధ రకాలైన పద్ధతుల్లో కెమికల్స్ తోటి రసాయనాలతోటి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ ఈనాడు వ్యవసాయాన్ని పండిస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో జీవ నియంత్రణ ఈ పద్ధతులు ఎలా ఉంటాయి, అసలు జీవ నియంత్రణ చేయటం అంటే ఏంటి?
7: మీరు చక్కని ఉపోద్ఘాతం ఇచ్చారండి. ఇప్పుడు మనకేంటంటే వ్యవసాయంలో ఈ పురుగు మందుల వాడకం అనేది గత 20-30 సంవత్సరాలుగా వ్యవసాయ పంటల్లో ఆశించే వివిధ పురుగులు తెగుళ్లకు కానీ లేదా ఈవెన్ మన ఫర్టిలైజర్స్ ఎరువులు కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ రూపంలో ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది. ఈ ఫర్టిలైజర్స్ దీనికంటే కూడా మరి ముఖ్యంగా ఈ పెస్టిసైడ్స్, ఏవైతే మనం రసాయన మందులు అన్నామో పురుగులు తెగుళ్లకు వాడే రసాయన మందులు ఈ పెస్టిసైడ్స్ అంటాము. ఈ పెస్టిసైడ్స్ వాడకం అనేది ప్రతి పంటలో కూడా, అంటే రైతు కూరగాయలు పండించినా పండ్లు పండించినా ఏది పండించినా కూడా ఈ రసాయనిక పురుగు మందులతో అరికట్టడం అనేది గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది, దాని రోజు రోజుకు వృద్ధి కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ఈ రసాయన పురుగు మందులను

విపరీతంగా వాడడం మూలంగా కొన్ని దుష్పరిణామాలను మనం శాస్త్రబద్ధంగా చూసాము, అంచనా వేయడం జరిగింది. తర్వాత కొన్ని శాస్త్రబద్ధంగా కొంత దుష్ప్రభావాలను కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పర్యావరణంలో పొల్యూషన్, అంటే పర్యావరణంలో ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడడం కావచ్చు, లేకపోతే మన పండించే పంటలో ఈ పురుగు రసాయన మందుల యొక్క అవశేషాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క మనం వాడే రసాయన ఎరువులు కానీ లేకపోతే పురుగు మందులు కానీ మనం పైన పిచికారీ

0: ఈ ప్రకృతి సమతుల్యతను కాపాడే రకంగా ముఖ్యంగా వ్యవసాయ పొలంలో మనం వరి కానీ పత్తి కానీ ఇంకా మిగతా ఏ పంటలు మొక్కజొన్న కానీ కంది కానీ ఎటువంటి పంటలు తీసుకున్నా కూడా ఈ పంటలు వైవిధ్యభరితమైనటువంటి మన పురుగులు తెగులే కాకుండా వాటిపైన ఆధారపడి జీవించేటువంటి వైవిధ్యభరితమైనటువంటి పురుగులు తెగులు, అంటే వాటిని క్లుప్తంగా చెప్పాలంటే రైతుకు మిత్ర పురుగులు, ఆ పురుగు తెగుళ్లకు శత్రు పురుగులు, ఇటువంటివి కూడా మనకు సమతుల్యంగా ప్రకృతిలో ఉంటాయి. వీటి యొక్క నాశనం అంటే వీటి యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గిపోయింది ఈ పురుగు మందులు వాడడం వల్ల. అందువల్ల మనం ఏంటంటే శాస్త్రవేత్తలు సాధారణంగా పురుగు మందును ఒక పురుగుకు తగ్గించడం కోసం రికమెండ్ చేసేటువంటి మోతాదు అనేది సపోజ్ 0.4 ml ఇమిడాక్లోపిడ్ పర్ లీటర్ అంటాం, లేదా 0.3 ml ఇమిడాక్లోపిడ్ పర్ లీటర్ అంటాం. ఈ మోతాదు అనేది ఇది రైతు స్థాయికి వచ్చేసరికి ఈ రైతులు ఆ మోతాదు వాడకుండా ఎక్కువగా మోతాదు పిచికారీ చేయలేము. అంతేకాకుండా రకరకాల మందులు అంటే 2-3 రకాల పురుగు మందులు కలిపి కొట్టడం పిచికారీ చేయడం వల్ల ఈ పురుగు మందుల ఈ ప్రకృతిలో ఈ ఏదైతే మనం జీవవైద్యం అనుకున్నా అవి దెబ్బతినడము, మనకు మిత్ర పురుగులు సంహరించబడము, అట్లాగే ఏదైతే మనం శత్రు పురుగులు అనుకుంటున్నామో ఆ శత్రు పురుగుల రిసర్జెన్స్ అంటాం, అంటే ఆ పురుగు మందుకు తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లష్ అప్పుడు మరింత ఉధృతంగా వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఎంతో కాలము మన వ్యవసాయంలో నాణ్యత గల ఉత్పత్తులు తీయలేము, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా వ్యవసాయంలో మెయిన్గా జీవనియంత్రణ పద్ధతులు అనేటువంటి సమగ్ర సంరక్షణ చర్యల్లో వివిధ అంశాల్లో ఒక అంశంగా ఉంది. అయితే ఈ సమగ్ర సంరక్షణ చర్యల్లో వ్యవసాయంలో పురుగు మందులు వివిధ పంటల్లో ఆశించే పురుగు తెగులను అరికట్టడం కోసం ఒక రసాయన పురుగు మందులపైనే ఆధారపడకుండా ఇతరత్ర ఆ పంట ఆ ఊరి లేకపోతే ఆ స్థానికంగా లభించే వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రకరకాలైనటువంటి అంశాలుగా విభజించబడి, ఉదాహరణకు మనకు సమగ్ర సంరక్షణ చర్య అంటే మనకు అందుబాటులో ఉండే వనరులను అన్నింటినీ క్రోడీకరించుకొని అవసరం మేరకు పురుగు మందులు వాడకుండా, మీరు ఇందాక ఆర్గానిక్ అన్నారు, ఆర్గానిక్ వ్యవసాయం అంటే అందులో పురుగు మందులు లేకుండా చేసేదాన్ని ఆర్గానిక్ వ్యవసాయం అంటాం. అయితే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఈ సమగ్ర సంరక్షణలు ఏమవుతుందంటే పురుగు మందులు అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. మనం ఇన్ని చేపట్టినా కూడా మన యొక్క పురుగు కానీ తెగులు కానీ పంటలో నష్ట స్థాయి ఆర్థిక నష్ట పరిమితిని దాటి, ఆర్థిక నష్ట పరిమితి అంటే ఏంటి, మనం పెట్టే పెట్టుబడి కానీ ఈ దిగుబడులు తగ్గడం ద్వారా ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మంచి దిగుబడుల కోసం ఆర్థికంగా నష్టపడిచే స్థాయి వరకు పురుగు తెగులను ఎదగనేయకుండా కట్టడి చేసే వరకు మనం వీటిని వాడుకోవచ్చు. ఒకవేళ మనకు జనరల్గా ప్రతి పంటలో ప్రతి పురుగు తెగుళ్లకు మనకు ఓవరాల్గా జనరల్ కాన్సెప్ట్ తీసుకు 5-10% లోపల మనకు ఎటువంటి దిగుబడి ఆ లోపలే నష్టం ఉందనుకున్నప్పుడు మనం పురుగు మందుల జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు 5-10% కనుక మనకు పురుగు ఉంటే ఆ టైంలో మాత్రమే పురుగు మందుల జోలికి పోవాల్సిన వస్తుంది. అది ఈ కాన్సెప్ట్లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అంటే సమగ్ర సంరక్షణలో ఆ కాన్సెప్ట్ ఉంటే అందులో సింహభాగాన్ని పోషించేది జీవనియంత్రణ పద్ధతులు. అంటే ఈ దీంట్లో ఒక 4-5 రకాలు ఉంటాయి.
1: మీరు చెప్పిన పద్ధతుల ప్రకారం ఆరోగ్యకరమైన వ్యవసాయం, ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మనం మన జీవితంలో సాధించవలసినటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈ విధంగా పండించుకోవచ్చు అనే దాంట్లో ఒక ప్రాముఖ్యత జీవ నియంత్రణ ఇలా ఏర్పడటం అనేది, దీనికి ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి? ఒకవేళ రసాయనికమైనటువంటి మందులను మనము వాడకుండా కేవలం అంటే జీవన ఎరువులు కానివ్వండి, రసాయనం అనేది లేకుండా ఉండే అంటే మనం సాధారణంగా తయారు చేసుకునేవి, మన పరిసరాల్లో ఉన్న ఏవైతే ముడిసరుకు ఉంటుందో దానితోటి తయారు చేసుకునేవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా తయారు చేసుకొని ఏ ఏ పద్ధతుల ద్వారా ఈ జీవ నియంత్రణ చేయొచ్చు, అలాగే ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనకి గరిష్ట ప్రయోజనం ఏర్పడటం కోసం పాటించవలసిన ప్రధానమైనటువంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి?
0: ఇప్పుడు మనం ఇందాక సమగ్ర సంరక్షణ చర్యలు అనుకున్నాం కదా, వీటిల్లో మనము వ్యవసాయం చేసే క్రమంలో కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం. ఈ కల్చరల్ ప్రాక్టీస్ అంటే విత్తన ఎంపిక దగ్గర నుంచి, పొలం తయారు చేసుకునే దగ్గర నుంచి, ఏమి కలుపు తీసుకునే దగ్గర నుంచి, తర్వాత ఇవన్నీ కూడా మనం వ్యవసాయదారుడు తనకంతకు తనకు చేయగలుగుకునేటువంటి ప్రాక్టీసెస్, వీటిని కల్చరల్ ప్రాక్టీస్, ఇది ఒక భాగం. అట్లాగే మనకు తర్వాత మెకానికల్ అంటే ఏదైనా పురుగు తెగులు కనపడినా లేకపోతే ఏదైనా మనకు గుడ్లు కనపడినా మెకానికల్ ఏరేయడం కానీ లేకపోతే లైట్ ట్రాప్స్ లాంటివి పెట్టి పురుగులను కలెక్ట్ చేసుకుని పడేయడం కానీ ఇవన్నీ కూడా యాంత్రిక పద్ధతుల ద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు బయలాజికల్ కంట్రోల్, అంటే ఇప్పుడు అనుకున్నట్లు జీవ నియంత్రణ పద్ధతి అనే వస్తుంది. ఇవన్నీ కూడా తను రైతు చేసుకోగలిగిన పద్ధతులే, మిగతా మొదట చెప్పుకున్న రెండు పద్ధతులు కూడా. ఇది కూడా బయలాజికల్ కంట్రోల్ అనేది కొంచెం వైడన్ గా దీనిపైన పరిశోధన కానీ ఎక్కువగా జరిగింది. దీంట్లో ఏంటంటే అసలు జీవ నియంత్రణ పద్ధతి అంటే ఏంటంటే, మనకు ప్రకృతిలో ఇందాక అనుకున్నాం కదా

0: శత్రు పురుగులు మిత్ర పురుగులు అని ఉంటాయని, ఈ మిత్ర పురుగులు శత్రు పురుగులు అట్లాగే పురుగులను సంహరించే లేకపోతే పురుగులను ఏమైనా జబ్బు పడజేసేటువంటి సూక్ష్మజీవులను వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఈ మన పంటలో వచ్చే పురుగు తెగులను కట్టడి చేయడమే. అంటే సహజంగా లభించేటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, లేకపోతే బదనికలు అంటే ఒక పురుగును ఇంకొక పురుగును సంహరించుకుని తినేటువంటి బదనికలు కావచ్చు, లేకపోతే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్. పురుగు కూడా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ మనిషికి ఎలా ఉంటుందో పురుగులకు కూడా ఆశిస్తాయి. అటువంటిని వాటిని మనం ఐసోలేట్ చేసి వాటి ద్వారా సంహరించడం దాన్ని జీవ నియంత్రణ పద్ధతి అంటాం. మీకు క్లుప్తంగా చెప్పాలంటే పంటను హాని చేసే పురుగును ఆ జీవిని దానిని సంహరించేటువంటి జీవంతో అరికట్టడమే జీవ నియంత్రణ పద్ధతి క్లుప్తంగా. సో దీని ప్రాముఖ్యత ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు, ఏది కల్చరల్ మెకానికల్ ప్రాక్టీస్ చేసి చేసుకున్నప్పుడు మన పంటలో ఒక విధమైనటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అంటే వైవిధ్యం అంటే ఏంటి, ఇక్కడ మన పురుగే కాకుండా పురుగుపైన ఆధారపడి జీవించేటువంటి ఉదాహరణకు సాలీళ్ళు కావచ్చు, లేకపోతే అక్షింత పురుగులు కావచ్చు, లేకపోతే కొన్ని కందిరీగ పురుగులు కావచ్చు. వీటన్నిటిని కూడా మనం, మీరు ఏ పంటలో అయినా వరి కానీ ఏ పంటలో దిగినా కూడా మీరు ఒక మొక్కను అబ్జర్వ్ చేసినప్పుడు మీకు కనీసం ఎంతలేని 2-3 సాలీలు కనపడతాయి. అంటే పురుగు మందు కొట్టని పంటలో 2-3 సాలీలు కనపడతాయి, 4-5 అక్షింత పురుగులు కనపడతాయి. మీరు ఎక్కడైతే ఈ అఫిడ్స్ ఆశించి ఉంటాయో, అఫిడ్స్ ఆశించిన పత్తిని కానీ లేకపోతే కందిని కానీ చూడండి, అక్కడ మీకు ఖచ్చితంగా కొన్ని నల్లచీమలు కానీ ఎర్రచీమలు కానీ లేకపోతే మనకు ఈ వయారి బామ పురుగులు కానీ లేకపోతే ఈ సాలీళ్ళు కానీ ఖచ్చితంగా మీకు ప్రతి మొక్క 3-4 దాకా కనపడతాయి. అది జీవ వైవిధ్యం అంటే, అంటే దాన్ని ఈ యొక్క మనకు నష్టపరిచే పురుగుల పాపులేషన్ అంటే దాని సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కూడా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే దీనికి ఆహారం అవే, దాన్ని జీవించి దానిపైన జీవిస్తాయి కాబట్టి వీటిని మనం ఈ కల్చరల్ మెకానికల్ ప్రాక్టీసెస్ ద్వారా మనం అరికట్టుకోవచ్చు, వీటిని వృద్ధి చేసుకుని సహజంగానే అదుపు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం జీవ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, అది అంటే ప్రాముఖ్యత అంటే సమతుల్యతను కాపాడడం. ఇంకా దీన్ని మనం సహజంగా 3 పద్ధతులు, దీని కాన్సెప్ట్స్ అంటే ఒక 3 రకాలుగా చేసుకోవచ్చు. సపోజ్ మన పంటలో ఏదో తెలియని ఒక పురుగు తెగులు విపరీతంగా వచ్చేసింది, దానికి సహజ శత్రువు ఎక్కడ ఉంటుంది, దాన్ని మనం ఎక్కడన్నా అవైలబుల్ ఉన్నట్టు సహజ శత్రువుని తీసుకుని వచ్చి మన పొలంలో వదులుకొని దాన్ని కట్టడి చేయడం, ఇదొక పద్ధతి. రెండవది ఏంటంటే మన పంటలో ఉన్నటువంటి పురుగు తెగుళ్ళు అంటే దాని అర్థం ఏంటి, ఆ కొత్తగా ఆశించినటువంటి ఇన్వాజివ్ పెస్ట్ అంటాం, ఆ కొత్తగా ఆశించినటువంటి పురుగుకు లేకపోతే ఎక్కువ పాపులేషన్ అయినటువంటి పురుగుకు సహజ శత్రువు అనేది మన పొలంలో లేదు, అట్లాంటప్పుడు మనం వేరే చోటు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, చేసుకొని దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వాడుకుంటాం. రెండవ పద్ధతి ఏంటంటే మన దగ్గర పురుగు ఉద్దుత ఎక్కువ ఉంటుంది, జనరల్గా ఇవి ఎండమిక్ పెస్ట్లు ఏంటి లేకపోతే మనకు ఉంటే దాని ఆ పెస్ట్లను మనం ఏంటంటే దానిపైన మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఈ మిత్ర పురుగులను రైతు స్థాయిలోనే దాన్ని ప్రవర్తన చేసుకుని లేకపోతే ఒక పరిశోధన స్థానంలో ప్రవర్తన చేసుకొని వాటిని పొలంలో వదులుకోవడం, ఈ పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఇంకా 3-4 దాన్ని ఏమంటామంటే ఆగ్మెంటేషన్ పద్ధతి అంటాం. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇనండేషన్. మనం ఏంటంటే మన పొలంలోనే సహజ మిత్రులు సహజ శత్రులు పెంపొందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చేయడం, అంటే ఎట్లా మనకు సహజ మిత్రులను ఆకర్షించేటువంటి కొన్ని రకాల మొక్కలను మన పంట పొలంలో వేసుకోవడము, తర్వాత రకరకాల కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడము, ఇటువంటివన్నీ మనం వాడుకోగలిగితే సహజంగానే మన పొలంలో అవి అభివృద్ధి చెంది కంట్రోల్ చేసుకోగలుగుతాయి. ఇది ఒక రకమైన విభాగం. వీటిల్లో మనం అభివృద్ధి పరిచి పొలాల్లో వేసుకునే దాంట్లో సూక్ష్మక్రిములు ఉంటాయి, సహజమిత్రులు ఉంటాయి, తర్వాత సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే ఇక్కడ పురుగులలో జీవ నియంత్రణలో 2 మెయిన్ విభాగాలు ఉంటాయి. ఒకటి పురుగులను, పురుగులను సంబంధించేటువంటి లేకపోతే పురుగుపైన ఆధారపడి జీవించేటువంటి పురుగులు, మిత్ర పురుగులు అంటాం వాటిని, లేకపోతే రైతుకు మిత్ర పురుగులు, మన నష్టపరిచే పంటలకు శత్రు పురుగులు.
1: మీరు చెప్పేది ఏంటంటే ప్రధానంగా సమతుల్యత అనేది ప్రతి రంగంలోనూ ఉన్నట్లయితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మనకి శత్రు పురుగులు మిత్ర పురుగులు అనేటటువంటి ఒక విధానం ఉంటుంది. అవి వ్యవసాయ రంగంలో గుర్తించి మిత్ర పురుగులు ఎక్కువగా అభివృద్ధి చెందేలాగా, శత్రు పురుగులైనటువంటి అంత ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఈ మిత్ర పురుగులు కలిగిస్తాయి. కాబట్టి వాటిని సమతుల్య భాగంలో ఉండేలాగా జీవ నియంత్రణ పద్ధతులతో చేసుకోగలిగితే ఒక చక్కటి ప్రయోజనం రైతులకు కలుగుతుంది అంటారు. అలాగే రసాయన మందులు అనేవి ఈ మిత్ర పురుగుల్ని చాలా నష్టపరిచేవిగా ఉంటాయి, మన జీవన విధానాన్ని, అదేవిధంగా పంట యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతుల వలన చాలా ఉపయోగాలు, అదేవిధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

0: సార్, వీటిలో మీరు చెప్పినటువంటి ఈ పద్ధతులతో పాటు ప్రస్తుతం మనం సాంకేతికంగా ఎంతో ముందున్నాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతిక పరమైన అంటే సహాయం కానివ్వండి, సాంకేతిక పరమైనటువంటి సహకారం కానివ్వండి, ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏ విధంగా వాడుకుంటే బాగుంటుందంటారు?
1: ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకు సాంకేతికంగా చాలా వ్యవసాయంలో చాలా పరిణితి చెందాము. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో కూడా మన దేశం చాలా మటుకు ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కూడా పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా సాంకేతికంగా చూసుకున్నప్పుడు మనం ఈ జీవ నియంత్రణలో వాడేటువంటి వీటిని ఉపకరణాలు అంటాం, అంటే ఇన్పుట్స్. ఈ జీవ నియంత్రణలో వాడేటువంటి వాటిని కొత్త కొత్త వాటిని అంటే మనం ఇంకా ఇవాల్యుయేట్ చేసుకొని వ్యవసాయంలో ఈ ఆర్గానిక్ కానీ లేకపోతే ఈ పురుగు మందులు వాడకుండా చేసుకునే వ్యవసాయంలో ఉపయోగించుకోవడానికి కావాల్సినంత టెక్నాలజీ కూడా మన దగ్గర బాగానే డెవలప్ అవుతూ ఉంది. అయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జీవ నియంత్రణ ఉపకరణాలలో మనం రెండు రకాలుగా చూసుకున్నప్పుడు, ఒకటి పురుగును సంహరించే పరాన్నజీవులు. పురుగులు పరాన్న అంటే ఒక పరాన్నజీవి అంటే ఏంటంటే ఒక పురుగు యొక్క జీవిత చరిత్ర అంటే అంతా కూడా ఒక మన పంట నష్టపరిచే పురుగులోనే నడిపిస్తుంది, దాన్ని పరాన్నజీవి అంటాం.
0: అంటే జీవిత చక్రం అనేది పరాన్నజీవి
1: లాగా
0: లాగా ఉంటుంది.
1: పరాన్నజీవి లాగా ప్రవర్తించి మొత్తం ఆ పంటలో ఉన్న పురుగులను కంట్రోల్ చేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే శత్రు పురుగులు, అంటే అవి ప్రెడేటర్స్, తెలుగులో బదనికలు అంటాం. ఈ ప్రెడేటర్స్ ఏం చేస్తాయంటే తూనీగలు కానీ కందిరీగలు కానీ లేకపోతే ఈ మన కాక్సిలిడ్స్, ఇందాక మనం అక్షింత పురుగులు అనుకున్నాం, అవి కానీ సాలిళ్ళు కానీ ఇవి ఎక్సలెంట్ ప్రెడేటర్స్. సిరిపిడ్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ 4-5 రకాల పురుగులను తిని మనకు కంట్రోల్ ఉంచుతుంది. ఈ రెండు. మూడో దానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇన్సెక్ట్స్కి సంబంధించింది, అంటే ఈ పురుగులకు సంబంధించింది. రెండవ విభాగం ఏంటంటే మైక్రోబియల్స్, అంటే ఇందాక బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఎట్లయితే మనిషికి ఎట్లా ఆశించి జబ్బు పరుస్తాయో పురుగులు కూడా ఆశించి జబ్బు పరుస్తాయి. వాటిల్లో ఫంగైలో అంటే ఈ ఫంగస్ అంటే శిలీంధ్రాలను చూసుకున్నప్పుడు వీటిలో మెటరైజియం ఎనోసిప్లియా అని, బెవేరియా బ్యాసియానా అని, ఒట్టిసీలియం లెకాని అని, అట్లాగే బ్యాక్టీరియాలో చూసుకున్నప్పుడు బ్యాసిలస్ థురంజిన్సిస్ అని, బ్యాసిలస్ ఆల్బస్ అని, తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అని, ఇటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటివి మనకు ఇట్లా శిలీంధ్రాలను ఇట్లా పురుగులను కూడా కట్టడి చేస్తుంది. అట్లాగే వైరస్ తీసుకున్నప్పుడు న్యూక్లియర్ పాలియోహైడ్రోసిస్ వైరస్ అని కొన్ని ప్రత్యేకంగా ఏ పురుగు, ఉదాహరణకు తీసుకుంటే మనకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, అట్లాగే మనకు మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, వీటిల్లో మనకు న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ఆశించి దాన్ని చంపేస్తుంది ఆ పురుగును. అటువంటి వాటిని అన్నింటిని మేము శాస్త్రపరంగా ఇప్పుడున్న అభివృద్ధి చెందిన సాంకేతిక శాస్త్రపరంగా వాటిని ఐసోలేట్ చేసి వాటి యొక్క పనితీరును, వాటి యొక్క ఎఫికసీ అంటే వాటి యొక్క పనితీరును గమనించి వాటిని మనం వివిధ రూపాల్లో అంటే పౌడర్ ఫార్ములేషన్స్ కానీ లేకపోతే రైతు సులభంగా వాడుకునే పద్ధతిలో వీటిని తయారు చేస్తాం. మనం ఏమంటే పౌడర్ ఫార్ములేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని క్యాప్సూల్ ఫార్ములేషన్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ ఫార్ములేషన్స్ కావచ్చు, ఇటువంటి రూపాల్లో మనం వాడుకోవడానికి తయారు చేసి రైతులకు అందజేసే రకంగా మన శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది. ఇంతేకాకుండా ఈ లింగాకర్షక పుట్ట అంటే ఈ వీటిని ఏమంటాం అంటే సిమియోకెమికల్స్ లాంటి వాటి అంటే మన సెకండరీ మెటాబోలైట్స్ను ఉపయోగించుకొని ఈ ఫిరమోన్స్ అంటే లింగాకర్షణ చేసేటువంటి హార్మోన్స్ని ఈ పంటను నష్టపరిచే పురుగుల నుంచి హార్మోన్స్ను సేకరించి ఈ హార్మోన్స్ను మనం ల్యూర్స్ రూపంలో తయారు చేసుకొని పంట పొలాల్లో వాడుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా సేఫ్ అండ్ మంచి పద్ధతి. ఇవేంటంటే ల్యూర్స్ అంటే లింగాకర్షణ గుణం కలిగినటువంటి కెమికల్ ఇది. ఇది ఆ పర్టికులర్, ఇప్పుడు సపోజ్ వరిలో కాండం దొలిచే పురుగు ఉంది, ఈ వరిలో కాండం దొలిచే పురుగుకు సంబంధించినటువంటి ఈ ఫిరమోన్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక ల్యూర్ లాగా మనం బయట తయారు చేసి పొలాల్లో కనుక పెట్టుకోగలిగితే ఈ కాండం దొలిచే పురుగు యొక్క అడల్ట్ చిలక పురుగులు వచ్చి దీంట్లో పడి కలెక్ట్ చేసుకుని ఆ రకంగా మనం వాటిని ఉద్ధృతిని కట్టడి చేయొచ్చు. అట్లాగే పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు కావచ్చు, లేకపోతే శనగపచ్చ పురుగు కావచ్చు, లేకపోతే మొక్కజొన్నలలో కత్తెర పురుగు కానీ, వీటి అన్నిటికి కూడా కొన్ని రకాల ఫిరమోన్స్ని మనం తయారు చేసి వీటిని సింపుల్గా ఏం లేదు ఒక బుట్ట రూపంలో మనం ఒక ప్లాస్టిక్ బుట్ట లాంటిది ఉంటుంది, వాటిలో మగ పురుగులను ఆకర్షించేటువంటి కెమికల్ను మనం అందులో పెట్టినప్పుడు ఆ పురుగులన్నీ వచ్చి కూడా ఇక్కడ ఆకర్షించబడి ట్రాప్ చేసి మనం ఆ రకంగా కూడా పంటను హాని చేసేటువంటి పురుగులను కలెక్ట్ చేసుకుని కట్టడి చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని నిమెటోడ్స్, మనకు నులి పురుగులు అంటాం కదా, ఈ నులి పురుగులు కూడా మనకు పంటలో హాని చేసే పురుగులను ఆశించి చంపేస్తుంది. అంటే ఈ నులి పురుగులు ఏంటంటే ఒక రకం

0: బ్యాక్టీరియా ఉంటుంది, రాబిడోప్టిస్ అనే బ్యాక్టీరియా. సపోజ్ షుగర్ కేన్ ఉంది, చెరుకు, చెరుకు వేరుపు పురుగు చాలా ఉధృతంగా వస్తుంటుంది. ఈ చెరుకు వేరుపు పురుగుకు ఈ నిమెటోడ్స్ అనేటివి కూడా బాగా పనిచేస్తాయి, అంటే శిలీంద్ర నాశకులు కూడా బాగానే పనిచేస్తాయి. ఈ నిమెటోడ్స్ ఏం చేస్తాయి, పోతే పురుగులేకి ఎంటర్ అయిన తర్వాత ఇందులోంచి బ్యాక్టీరియా వెళ్ళిపోయి దాన్ని చంపేస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా ఈ నూతనంగా మనం అభివృద్ధి పరిచి రైతుకు అందుబాటులో ఉంచడానికి రెడీగా ఉన్నాం. ఇంకా పురుగుల విషయానికి వస్తే, సూక్ష్మజీవులు కానీ లేకపోతే శత్రు పురుగులకు వచ్చినప్పుడు వీటిని సంబంధిత ల్యాబొరేటరీస్లో ప్రవర్ధనం చేసి వాటిని రైతులకు విక్రయించడం కానీ అవసరమైన రైతులకు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ఇవేంటంటే మన ప్రకృతి ఇందాక అనుకున్నాం కదా, సమతుల్యత పాటించి సమతుల్యత దెబ్బతినకుండా ఉన్నాయి. ఈ సమతుల్యతను మనం వదులుకోవడం వల్ల సమతుల్యతను ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు కానీ మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ రకంగా మనకు అభివృద్ధి చెందింది కాబట్టి వీటికి వాడుకోవచ్చు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మేము ఏవైతే మనం పరాన్న జీవులు అనుకున్నామో, పరాన్న జీవుల్లో చాలా రకాల పరాన్న జీవులు ఉన్నాయి. వాటిలో మనం విరివిగా బాగా ప్రవృద్ధి చెందించి రైతులకు అందుబాటులో ఉంచడానికి ట్రైకోగ్రామా స్పీసీస్ అంటే ట్రైకోగ్రామా జాతికి సంబంధించినటువంటి కందిరీగ పురుగు, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ట్రైకోగ్రామా పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ గుడ్లపైనే, ఏదైతే పంటను ఆశించి నష్టపరుస్తుందో ఆ గుడ్లపైన జీవించి, అంటే మనకు గుడ్డును కట్టడి చేసినప్పుడు ఇంకా దాని నుంచి లార్వా రాదు, దాని నుంచి లద్దె పురుగు వచ్చే అవకాశం లేదు, దాని నుంచి తల్లి పురుగు వచ్చే అవకాశం లేదు. తల్లి పురుగు రాకుండా ఉందంటే మనం ఒక తల్లి పురుగును ఎదగనీయకుండా చేస్తే దగ్గర దగ్గరగా 180 నుంచి 200 పురుగులను మనం కట్టడి చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇటువంటి గుడ్డు దశలు ఆశించే పురుగులు, అట్లాగే లార్వా దశలు అంటే లద్దె పురుగును ఆశించే దశలో పురుగులు, అట్లాగే ప్యూపా దశలో ఆశించే పురుగులు, ఇటువంటి పురుగులన్నీ కూడా మేము ప్రవర్ధన చేసి రైతులకు చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని మేము ట్రైకోగ్రామ్ అంటే గుడ్డును అంతం చేయడానికి వాడే పరాన్న జీవిని ట్రైకోగ్రా కార్డ్స్ రూపంలో మేము రైతులకు అందుబాటులో చేస్తున్నాము. ఇంతేకాకుండా మేము ఇంకా కొన్ని బ్రెకాన్ హెబెటరు, బ్రెకాన్ బ్రెవికార్నిస్ ఇటువంటి కూడా, బ్రాకిమేరియా ఇటువంటి కూడా, ఇవన్నీ కూడా లార్వా గుడ్డు రెండు అంటే లద్దె పురుగును గుడ్డు, అట్లాగే కొన్ని కొన్ని ఈ నిద్రాస్తులు ఉన్నటువంటి పురుగులను కూడా కట్టడి చేయడానికి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఈ ట్రైకోకార్డ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ పంటకైనా సరే మా దగ్గర 2-3 స్పీసీస్ ఉన్నాయి, ట్రైకోగ్రామా కిలోనిస్, జపానికం, ట్రైకోగ్రామా బ్యాక్టీరియా. ఈ మూడు కూడా వివిధ పంటలు, అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పత్తి పంటలో ట్రైకోగ్రామా బ్యాక్టీరియా అనేది స్పెసిఫిక్గా గులాబీ రంగు పురుగు పనిచేస్తుంది, అట్లాగే వరిలో మనకు ట్రైకోగ్రామా జపానికం కాండదొలిచి పురుగు పనిచేస్తుంది. వీటిని మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేము రైతులు ఏ టైంలో అడిగినా ఇవ్వగలుగుతాం, అంటే దాన్ని కాస్ట్ బేస్లో అమ్మడానికి అవకాశం ఉంది. అట్లాగే భవిష్యత్తులో ఈ ఏవైతే జీవశిలీంద్ర నాశకులు ఉన్నాయో, మెటరైజింగ్ కానీ, బెవారియా కానీ, వర్టిసిలియం కానీ, ఇటువంటివన్నీ కూడా మా దగ్గర అభివృద్ధి చేస్తున్నాము, రైతుకు అందుబాటులో తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: వ్యవసాయ పంటల్లో చీడపిల్లల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటను అధికంగా పండిస్తుంటారు. వీటిని ఆశించే చీడపీడలు, పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఏ విధంగా వాటిని కట్టడి చేయొచ్చు, అంటే నివారించవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేస్తారా సార్?
0: రైతులకు ఇప్పుడు ప్రజెంట్ అవసరమైన క్వశ్చన్ ఇది. ఈ వరి, మన రాష్ట్రంలో ప్రధానంగా వరి చాలా ప్రధానమైన పంట, చాలా మటుకు రైతులు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది. మనకు వరిలో ప్రధానంగా నష్టపరిచేది కాండదొలిచి పురుగు, అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు, ఈ తర్వాత సుడిదోమ, ఈ మూడు ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ మూడింటికి సరైన ఈ జీవనియంత్రణ పద్ధతులు అరికట్టడానికి మన దగ్గర పుష్కలమైన టెక్నాలజీ ఉంది. అంటే ఇందాక మనం అన్ని మాట్లాడుకునేటువంటి ఏవైతే జీవశిలీంద్ర, మెటరైజం, బెవేరియా, వర్టిసిలియం ఇటువంటి వాటిని వాడి ఉపయోగించుకోవచ్చు, అట్లాగే లింగాకర్షక పురుగులు ఉపయోగించుకో, అట్లాగే పత్తిలో కూడా మనం ఈ జీవశిలీంద్ర లేకపోతే రసం పీల్చే పురుగులను జీవ నియంత్రణ పద్ధతిలో సమగ్రంగా మనం చేసుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రధానమైన సమస్య, అట్లాగే ఈ మధ్య కాలంలో కాండదొలిచి పురుగు అంటే మచ్చల పురుగు కూడా చాలా ప్రధాన సమస్యగా ఉంది. దీని అరికట్టడానికి కూడా మన దగ్గర చాలా మటుకు శిలీంద్ర నాశకులు అంటే బెవేరియా కానీ, మెటరైజియం ఇటువంటి వాటిని వాడి మనం వాటిని లింగాకర్షక బుట్టలు పెట్టుకుని చేసుకోవచ్చు, అట్లాగే ట్రైకో కార్డ్స్ పెట్టుకుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నీమ్ ఆయిల్ అంటే నేను ఇందులో చెప్పడంలో బొటానికల్స్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మనకు విరివిగా అందుబాటులో ఉన్నటువంటి మంచి బొటానికల్ నీమ్ ఆయిల్, యాజాడరిక్టిన్ అనేది దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని మీరు జీవ నియంత్రణ పద్ధతిలో ఒక భాగం అది కూడా, దాన్ని మీరు వాడి పిచికారీ చేసుకుని చేసుకోవచ్చు. అట్లా కందిలో కూడా, కందిలో మనకు శనగపచ్చ పురుగు కానీ, మార్క మచ్చల పురుగు కానీ, వీటిని అరికట్టడానికి కూడా మనం నీమ్ ఆయిల్ కానీ, మెటరైజియం కానీ, బెవేరియా కానీ, లేకపోతే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ఇటువంటి వాటి ద్వారా మనం కట్టడి చేసుకోవచ్చు.
1: కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రాముఖ్యత జీవ

0: నియంత్రణ పద్ధతులు, వాటిని అవలంబించడం వలన రైతులకు కలిగే ప్రయోజనాలు, ఇలా అనేక విషయాల గురించి తెలుసుకున్నారు. కిసాన్ వాణి రైతు సోదరుల తరఫున మీకు ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ అండి.
2: సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య గారు.
3: तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हा? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहा,
4: परम तो सब ही डाले हैं।
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 సంవత్సరంకు గాను మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ద్విభాషా వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఈ కార్యక్రమం ట్రాన్స్మిటర్లో మాత్రమే ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
10: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ సోమవారం అంటే 7వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం ఈ అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు IPS పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎం శ్రీనివాస మహేష్, IIS ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేస్తూ 23244438 మరొక నెంబర్ 23244836 ఇంకో నెంబర్ 29704324 29704735 040 STD కోడ్ జత చేసి ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.

లక్ష్మీ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, సుధా బృందం ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. రమణ గోగుల సంగీతం అందించారు. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. 8:03 చిత్రసీమలో మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి సమయం 8:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా నకిరకెల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 345 కోట్ల రూపాయలతో 12 అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. 32 కోట్ల రూపాయలతో నకిరకెల్లో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, సమీకృత మండల కార్యాలయాల సముదాయ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభ సజావుగా సాగేలా అధికారులు, పోలీస్ శాఖ తగిన సహకారం, బందోబస్తు అందించాలని స్పీకర్ సూచించారు. భూములు దోచుకోవడానికే 22A తీసుకువచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 22A కింద తమ భూములు ఉన్నాయని చాలామందికి తెలియలేదని అన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా దోచుకుందో అందరికీ తెలుసని విమర్శించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి మహ్మద్ అజారుద్దీన్ శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శాఖాధిపతులు, వివిధ సంస్థల చైర్మన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పన్నీర్, డైరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ హెచ్ ఫాస్ట్ అధికారులు, పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో 14 డైరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పన్నీర్ తయారీలో పామ్ ఆయిల్, గ్లిజరాల్, మొనస్టెరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ ఆదేశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి లేఖ రాశారు. తన వివరణ ఇచ్చేందుకు 6 వారాల గడువు కోరారు. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సమయం కావాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన మెటీరియల్ వాల్యూమ్ ఎక్కువగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలను వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యుక్రెయిన్పై దాడులను 3 రోజుల పాటు నిలిపివేయాలని రష్యా సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: భద్రా చిత్రం నుండి పాట విన్నారు మల్లికార్జున సుమంగళి, గానం కులశేఖర్, గీతం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఢీ చిత్రం కోసం చక్రి సుధా ఆలపించిన కందికొండ చిన్ని చరణ్ గీతం, చక్రి సంగీతం.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభ్లాసిని ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ ఆలపించిన రెహమాన్ గీతం, సంతోష్ నారాయణన్ సంగీతం.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:45కు వస్తుంది. మరికొంచెంసేపట్లో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं सर फिरोजी. प्रधानमंत्री नरेंद्र मोदी ने दोहराया, वैश्विक अनिश्चितता के बीच 7.8% की जीडीपी वृद्धि भारत की आर्थिक शक्ति को दर्शाती है. उन्होंने नई दिल्ली में श्रीराम कॉलेज ऑफ

చక్రధార ప్రసూతే తాగతిట్ట తాగతిట్ట కిట్ట తాగతిట్ట తాగతిట్ట తాగతిట్ట తాగతిట్ట తిట్ట తాగతిట్ట తిట్ట తాగతిట్ట తాగతిట్ట తాగతిట్ట తాగిన తెగిట్ట తాగిన తెగిట్ట తాగతిట్ట.

తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగితే తాగ

తగ్గుంకిడతక్ ధుమకిడతక్ ధాధా కిట కిట ధాకిడతక్ ధుమకిడతక్ ధాకిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్ ధాతక్ తగ్గుంకిడతక్ ధా కిడతక్

తాగిడతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు దాతరు గిడతకు ద

0: వేదం ఆడుసునియ
1: తగ్గిన

మీరింతవరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026వ సంవత్సరంకు గాను మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ద్విభాషా వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

యమునా కేతట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరకత చలత పాక చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జా వృషపాన దురాలే లచకత తిరకత చలత పాక చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జా వృషపాన దురాలే లచకత కిరకత చలత బాంక చిత్వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీరా.

శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్. శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్. శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్.

0: distinguished itself over the years, making a mark for academic excellence. He termed the alumni of SRCC as very special and the OGs. The Prime Minister stated that former Finance Minister Arun Jaitley was an alumnus of SRCC. He said SRCC alumni have left their mark in every sector. Prime Minister Modi highlighted the profound significance of this 100-year milestone for both the college and the nation's education sector and paid tribute to founder Shri Ram and bowed to his enduring vision. President Draupadi Murmu today stressed that teachers must be held in the highest esteem as they help India learn and lead. In an article on the occasion of Teachers' Day, President Murmu said encouraging independent thinking in students, igniting their curiosity, promoting the tendency to ask questions, and sharpening their capacity for argument and judgment are among the most useful and rewarding dimensions of teaching. Earlier today, President Murmu conferred the National Teachers' Awards in New Delhi. 48 selected school teachers received the awards from the President. India and Nepal rescue teams are continuing a rescue mission at the Chilime Tunnel, removing heavy debris, water and mud from inside the tunnel. Ambassador of India to Nepal, Naveen Srivastav, said today work was also underway to construct an access road from nearby Siafrubesi to the tunnel portal to facilitate the rescue operation. In a social media post, Mr. Srivastav elaborated that given the difficult terrain and narrow valley, heavy helicopter usage is not possible. India continues to assist Nepal in the humanitarian assistance and disaster relief (HADR) operations in the country. Meanwhile, the death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. The India Meteorological Department has forecast heavy rainfall over northern and northeastern states, sub-Himalayan West Bengal, Bihar, East Rajasthan, Delhi and Madhya Pradesh till Monday. Thunderstorms accompanied with lightning and gusty winds are likely over Jammu and Kashmir, Ladakh, Rajasthan, West Bengal, interior Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal and Andaman and Nicobar Islands for the next 2 days. In women's cricket, India defeated Pakistan by 7 wickets in a Group A match of the 2020 Asia Cup at Dubai International Stadium in UAE tonight. Pakistan had set a target of 56 runs for India. India achieved the target comfortably, scoring 57 for 3 wickets in 8.7 overs. Electing to bat first, Pakistan were all out for 55 in 18.1 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ జాషువా గారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ గానలహరి ప్రసారమవుతుంది 6:15. 6:35 పొలం పనులు, ఇందులో వివిధ వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. వనపర్తి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి శాంతి సుజిత్ రేపు ఉదయం 7:00. 7:15 ఈ మాసపు పాట పల్లవి, కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు. 7:35 స్తుతిమాల, 8:35 శాస్త్రీయ అనుసంధాన కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరీ ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమంలో నేషనల్ న్యూట్రిషన్ డే సందర్భంగా డైటీషియన్ శ్రీమతి కె సౌమ్య గారితో కృష్ణకుమారి గారి సంభాషణ హిందీలో. వనితలోకం స్త్రీల కార్యక్రమం రేపు 1:20, ఇందులో ట్రాన్స్ ఉమెన్ ప్రేమాలీల గారితో పరిచయం ప్రసారమవుతుంది. బాలానంద కార్యక్రమం రేపు 2:30 ప్రసారమవుతుంది. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపూర్ నగర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. సమన్వయ నాటక కార్యక్రమం రేపు 3:00, ఇందులో అమ్మ ప్రేమ నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి.

సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథా చింద్యక్ష గానం వినిపిస్తారు. శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు చివరి భాగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వానాకాలంలో కంది పంట సాగు గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాలీహౌజుల్లో మల్చింగ్ పద్ధతి, ఈ అంశం గురించి పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టి తనూజ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. 8:03 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతుంది. స్పాట్లైట్ 9:15 జాతీయ చర్చా కార్యక్రమం 9:30 ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. రేపు రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభా కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి గాత్రం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:53:50. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.